ఆల్ఫా ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియశ్రోతలు బాగున్నారా? మనం మానసికంగా, మాటల్లో, క్రియల్లో పరిశుద్ధంగా ఉండాలని మన దేవుని చిత్తం. దేవుని బిడ్డలము గనుక మన శీలము, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండి తీరాలి. మనల్ను నీతిమంతులు అని దేవుడంటున్నాడు. పరిశుద్ధాత్మ మనల్ను పరిశుద్ధంగా ఉంచటానికే మనలో ఉన్నాడు. ప్రభువును అంగీకరించింది మొదలుకొని ఈ ప్రక్రియ మనలో కొనసాగుతూనే ఉంటోంది. పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడము, దేవునికి చెందినవారమై అంకితభావంతో జీవించడము. మనం లోకంలో ఉన్నాము కాని లోక సంబంధులము కాము. పాపం మనల్ను దేవునికి దూరం చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ మనల్ను పాపం నుండి దూరంగా ఉంచుతాడు. మత్తయి సువార్త 25:32 యేసు మన కాపరి, ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన తన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెడతాడు. ఇది తీర్పులోని వేర్పాటు. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఈ రోజున నీవు మమ్మలను నీ వాక్యము ద్వారా సంధించబోతున్నావు. నీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించు స్వామి. క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో నీ యొక్క చిత్తము నెరవేరునట్లు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించమని మా దేశమును, దేశ ప్రజలను ప్రత్యేకముగా ఆశీర్వదించి వారికి అవసరమైన ఆధ్యాత్మిక సహాయమును మీ వాక్యము ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ సందేశము ద్వారా మాకందరికీ మీ వాక్యము పట్ల అధిక శ్రద్ధాసక్తులు కలుగునట్లు మమ్మలను దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం దేవుని వాక్యమును గురించి, వాక్యమును మనం ఏ విధంగా జీవితాలకు అన్వయించుకోవాలో, దానికి అవసరమైన హెచ్చరికలేవో అవి వింటాము. 2 Kings 19:32 యెషయా ప్రవచించాడు. అష్షూరు రాజు ఈ పట్టణములోనికి రాడు, దానిమీద ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క కీడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, మికాయా అహాబురాజు యుద్ధంలో చనిపోతాడు అని ప్రవచించాడు. ఎవరో అనుకోకుండా బాణం విడిచాడు, అది తగిలి రాజు అక్కడికక్కడే మరణించాడు. యెషయా ప్రవచనం, మీకాయా ప్రవచనం రెండూ నెరవేరాయి. ప్రవచనాల నెరవేర్పు బైబిలులోని ప్రత్యేకత. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని యెషయా ప్రవచించాడు. అది 700 సంవత్సరాల తరువాత మరియ యేసును కన్నప్పుడు నెరవేరింది. యేసు మొదటి రాకడను గురించి బైబిలులో 300 ప్రవచనాలున్నాయి. అవన్నీ క్రీస్తు జన్మలో పూర్తిగా నెరవేరాయి. యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా 69:21 నెరవేరవలసి ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగడానికిచ్చారు. యోహాను సువార్త 19:28-30 ఆ ప్రవచనం నెరవేరింది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగినవాడై లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడే ఉంది. వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూచారా, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి ప్రవచనాల నెరవేర్పు ప్రబలమైన రుజువు. ఒక ప్రవక్త ప్రవచనం పలికాడు అంటే అది తప్పక నెరవేరుతుంది. అలా నెరవేరకపోతే అతడు అబద్ధ ప్రవక్త అవుతాడు. అలాంటి ప్రవక్తలను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు దొంగ ప్రవక్త అని ప్రజలు గుర్తుపట్టగలరు. అప్పటికప్పుడే కొన్ని ప్రవచనాలు నెరవేరితే
ప్రజలు అతణ్ణి నమ్ముతారు, అతడు భవిష్యత్తును గురించి పలికిన ప్రవచనాలను అంగీకరిస్తారు. ప్రవచనాలు గతంలో ఎలా నెరవేరాయో పరిశోధించి చూస్తే బైబిలు దేవుని గ్రంథమని మనకు ఇట్టే తెలిసిపోతుంది. బైబిలులో ఎన్నెన్నో ప్రవచనాలున్నాయి. 2500 సంవత్సరాలకు ముందుగా తూరు సీదోనులను గురించిన ప్రవచనాలు చెప్పబడినవి, అవన్నీ అక్షరాలా నెరవేరాయి. ఈజిప్టు ఏమవుతుందో ప్రవచనాలు ముందుగా చెప్పాయి. ఆ ప్రవచనాలన్నీ సరైన కాలంలో నెరవేరాయి. ప్రవచనాలు మానవుల ఊహపోహలను బట్టి కలిగినవి కావు. గ్రుడ్డివాణి చేతిలో రాయిలాగా ఏదో ఒకటి గురికి తగిలితే అది ప్రవచనమెలావుతుంది? బైబిలు ప్రవచనాలు దేవుడు పలికిస్తే ప్రవక్తలు పలికారు. అవి తూచా తప్పకుండా నెరవేరాయి. ఇప్పుడు నెరవేరవలసిన ప్రవచనాలున్నాయి. అవన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయి. శ్రోతలు, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి మరొక బలవత్తరమైన రుజువు ఉంది. ఈ బైబిలు గ్రంథం అనేక మంది జీవితాలలో పరివర్తన తెచ్చింది. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. చెడ్డ మనుషులు మంచి మనుషులయ్యారు. బైబిలు పరివర్తనశీలమైన గొప్ప గ్రంథం. హంతకులు మారిపోయి సాత్వికులయ్యారు. గర్విష్ఠులు పరివర్తన చెంది దీన మనస్కులయ్యారు. యువకులు వయోవృద్ధులు బైబిలు సందేశం విని తమ జీవిత గమ్యమేదో కనుగొన్నారు. వారి జీవితాలు సార్థకమైనవని సాక్ష్యమిస్తున్నారు. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి ఒకటయ్యాయి. తాగుబోతులు తమ దుర్వ్యసనాలను మానేసి స్వస్థచిత్తులయ్యారు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఎందరెందరో ధన్యులై దేవుణ్ణి మహిమపరచిన వారున్నారు. బైబిలు దేవుని గ్రంథమని ఒప్పించడానికి వాదోపవాదాలు అనవసరం. బైబిలుకు బైబిలే సమర్థన. బైబిలు దేవుని గ్రంథమని నమ్మి నీవు అందరికీ అర్థమయ్యేలా బోధించు. అప్పుడు బైబిలే దేవుని చిత్తాన్ని ఆయా వ్యక్తుల జీవితాలలో నెరవేరుస్తుంది. బైబిలు మనుష్యుల జీవితాలలో ప్రవేశించి వారిని దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. బైబిలు పాపిని పరిశుద్ధుణ్ణిగా మార్చగలదు. దేవుని ఆత్మ బైబిలును సత్యగ్రంథమని రుజువుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఎప్పుడూ ఏకీభవించి ఉండడం గొప్ప విశేషం. పరిశుద్ధాత్మ దేవుని

గ్రహించాలని, వారు ప్రతి సద్వాక్యమందు సఫలులు కావాలని ప్రార్థించాడు. దేవుని ఆత్మలేనిదే దేవుని వాక్యమును గ్రహించలేము, దానిని జీవితాలకు అన్వయించుకోలేము. వాక్యమును గ్రహించడమే కాదు, దానిని జీవితాలకు అన్వయించుకోవటం కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో ఉండి సాక్ష్యమిస్తాడు, ఇది దేవుని గ్రంథం, ఈ గ్రంథ రచయిత దేవుడే. పరలోకము నుండి దేవుని మాట వినపడుతోంది, రాత రూపంలో కనపడుతోంది. వాక్యము సత్యము అన్నప్పుడు వాక్యమునకు భిన్నమైనదంతా అసత్యం అని అర్థం. ఈ వాక్య సత్యము కోసమై ధైర్యంగా నిలవబడి ఎందరో హతసాక్షులైన భక్తులున్నారు. ప్రత్యక్షం, ప్రేరణ, వెలుగు, అన్వయం అన్నీ పరిశుద్ధాత్మే నిర్వహిస్తాడు. దేవుడు మాట్లాడాడు, అది దేవుని వాక్ప్రత్యక్షం. దేవుడు మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హెబ్రీపత్రిక 1:1-2 పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. శ్రోతలు ఆలోచించండి, ఇద్దరు వ్యక్తుల మధ్య సన్నిహిత సహవాసముంటే వారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు సహవాసము, సంభాషణ ఇంకా గాఢతరమవుతుంది. స్నేహితులు పరస్పరం పలకరించుకుంటారు, క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. దూరాన ఉన్నప్పుడు తమ భార్యలకు భర్తలకు ఉత్తరాలు రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తారు. సమాచార ప్రకటన సాధనాలెన్నో ఉన్నాయి. టెలిఫోనులు, టెలిగ్రాములు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటన్నిటినీ మనము తరచుగా వినియోగించుకుంటూనే ఉన్నాము. హృదయంలో ఉన్న భావాన్ని అవతలి వ్యక్తికి తెలియచేయాలనే మనుషుల తాపత్రయం. సముద్రంలో అలలు ఒకదానితో ఒకటి ఎలా సంప్రతించుకుంటూ ఉవ్వెత్తుగా లేస్తాయో చూడండి. సముద్ర ఘోష దాని భాష. గుడ్డి చెవిటి వాళ్లకు స్పర్శ ద్వారా, సంకేతాల ద్వారా, సంజ్ఞల ద్వారా సమాచార ప్రకటన జరుగుతూనే ఉందిగదా. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇప్పుడైతే క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రబోధాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇది దేవుని ఏకైక గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. ఈ గ్రంథంలో దేవుని మనస్సు ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. మానవుని నిజస్వరూపానికి బైబిలు అద్దం పట్టినట్లు అంతా చూపుతుంది. బైబిల్ దేవుని సమగ్ర ప్రత్యక్షం. పాపుల చర్మస్థితి ఎంత ఘోరమో బైబిల్ కన్నులకు కట్టినట్లు చూపుతుంది. విశ్వాసులకు పరలోకమందు ఎలాంటి ఆనందం కలుగుతుందో బైబిల్ చెబుతుంది, చూపుతుంది. బైబిల్ సత్య సిద్ధాంతాలు పవిత్రమైనవి. అందలి ఆజ్ఞలు అందరూ పాటించి తీరాల్సిందే. అందలి చరిత్ర వాస్తవం. బైబిలులోని వ్యక్తులకు చరిత్ర ఉంది. వారి మాటలు నిత్య సత్యాలు, మారని నిజాలు. బైబిలు పఠన వల్ల జ్ఞానులమవుతాము. నమ్మిన వారికి క్షేమము, భద్రత. ఆచరించేవారు పరిశుద్ధులవుతారు. బైబిలు వెలుగు మనకు దారి చూపుతుంది. బైబిలు వాక్యమే భోజనమై మనల్ని పోషిస్తుంది, బలపరుస్తుంది, సంతోషపరుస్తుంది. ఇహలోకయాత్రలో బైబిలు మనకు మ్యాపు లాంటిది. బాటసారి చేతికర్ర, నావికుని చుక్కాని, వైమానికుని దిక్సూచి, సైనికుని ఖడ్గం. బైబిలు క్రైస్తవుని సౌశీల్య సంపద, పరదైసుకు సోపానం. పాతాళాన్ని మూసేస్తుంది, పరలోకపు తలుపులు తెరుస్తుంది. ఇది యేసు గ్రంథం. క్రీస్తు ఈ గ్రంథమందలి ప్రధానాంశం. బైబిలు మనకు శ్రేయోదాయకం. బైబిలంతా దేవుని మహిమదర్శనమే. మన జ్ఞాపకాలను బైబిలు నింపుతుంది, హృదయాన్ని ఏలుతుంది, మన పాదాలను నడిపిస్తుంది. ప్రార్థన

పూర్వకంగా బైబిల్ను చదవండి. బైబిల్ మిమ్మల్ని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. మాట వినకపోతే శిక్షిస్తుంది. అందుకే కవి గానం చేస్తూ అన్నాడు, మదావళము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్, అనగా మదించిన నా మనసు అనే ఏనుగుకు ప్రకాశమానమైన దేవుని వాక్యం అంకుశం లాంటిది. దేవుని వాక్యమంతా దేవుని నోటి నుండి వెలువడిన వాక్కు. అందుకే అది ప్రామాణిక గ్రంథం. ఇది దేవుని వాంగ్మూలం. దేవుడు మనకు చెప్పిన మాట, మనకోసమై పలకబడిన వాక్కు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడదలుచుకున్న మాట దేవుని వాక్యం. దైవ ప్రేరితం, దైవాత్మ ప్రేరితం, దేవుని ప్రత్యక్షం. పౌలు తిమోతికి రాస్తూ అన్నమాటే పేతురు తన పత్రికలో కూడా పేర్కొన్నాడు. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. లేఖనమంతా దేవుని ఆత్మ ప్రేరణ వల్ల కలిగినదే. ప్రేరణ అంటే దేవుని నోటి ఊపిరి. తన భక్తుల ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. పౌలు ద్వారా చెప్పాడు, పేతురు ద్వారా చెప్పాడు. దేవుడు ఇంకా అదనంగా చెప్పేదేమీ లేదు. 2 పేతురు 1:21 ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు, కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ గ్రంథాలు రాయటంలో దేవునికి సాధనములుగా వాడబడిన వారందరూ ప్రేరేపించబడినవారు, అనగా దేవుడే వారిని నడిపించాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యములోనికి నడిపించాడు. వారు నడిచారు. ఇందలి భావాలు, మాటలు పెనవేసుకపోయాయి. శరీరాత్మలలాగా మాటాభావము ఒకటైపోయాయి. స్వరం లేనిది సంగీతం లేదు, అంకెలు లేనిది లెక్కలు లేవు, అలాగే భావము లేక మాటలు కూడా లేవు. మాటలు ప్రేరేపించబడినవి, భావములు కాదు. సైతాను అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడలేదు, అతడు అబద్ధం చెప్పాడు. మాటల్లో అబద్ధం చెప్పాడు. సైతాను బైబిలులోని మాటే తీసుకుని అదే చెప్పాడు, కాని దానికి తప్పుడు అర్థం చెప్పాడు. భక్తులు రాశారు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వారు రాశారు. మోషే రాశాడు, మాట్లాడింది దేవుడు, రాసింది మోషే. 20:1 దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు, మోషే రాశాడు. మొట్టమొదట దేవుడు పలికిన మాటలు దైవ ప్రేరితమైనవి. ఆ మాటలను రాశారంటే ఆ మాటలు దైవ ప్రేరితములు అని మనం గ్రహించాలి. రచయితలు కాదు, వారు రాసిన మాటలు దైవ ప్రేరితములు. అచ్చం దేవుడు చెప్పిన మాటలే రాయబడినవి. ఈ మాటలు దైవ ప్రేరితమైనవి. ఐరేనియస్ అనే సంఘ పితరుడు అన్నాడు, లేఖనములు లోపరహితమైనవి, సమగ్రమైనవి, సంపూర్ణమైనవి. ఎందుకనగా అవి దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు. 5వ శతాబ్దంలో జీవించిన భక్త అగస్టీన్ అన్నాడు, ఈ గ్రంథాన్ని రచించిన దేవునికి, ఈ మహాగ్రంథకర్తకు తలలు వంచి నమస్కరించాలి. పవిత్ర లేఖనాలు అధికారపూర్వకమైనవి. అందులో మోసం లేదు, అబద్ధమనేది కానరాదు. అలాగే స్పర్జను బైబిలును గురించి చెప్పిన మాట, బైబిలులోని ప్రతి మాట దైవాత్మ ప్రేరితమని నేను రూఢిగా నమ్ముతాను. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు వాడిన మాటలు మన ఆత్మలకెంతో ఆశీర్వాదకరమైనవి. దేవుని మాటలు మన హృదయాలతో మాట్లాడతాయి, మన జీవితాలతో సంభాషిస్తాయి, మనకు బోధిస్తాయి, ఆజ్ఞాపిస్తాయి. దేవుని ఆత్మ వెలుగై మనల్ని వెలిగిస్తే ఈ మాటలు అర్థమవుతాయి, లేకపోతే ఇవి మనకు అసలు బోధపడవు. బైబిల్లోని విషయాలను స్థూలంగా మనం గ్రహించాలంటే గ్రహించగలము, గాని
అందలి ఆత్మ సంబంధమైన భావమును గ్రహించాలంటే దేవుని ఆత్మే మనకు బోధించాలి. మన మనస్సులను హృదయాలను దేవుని ఆత్మే వెలిగించాలి. 1 కొరింథీ 2:7-9 వరకు పౌలు అన్నాడు, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లు బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండింది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారులలో ఎవనికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కారు. ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నది, దేవుడు తనను ప్రేమించేవారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కంటి ద్వారా మనం చూచింది, చెవి ద్వారా విన్నది, హేతుబుద్ధితో వివేచించగలిగింది మాత్రమే మనము గ్రహించగలం. అయితే కొన్ని అతీతమైన సంగతులున్నాయి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసుకు హృదయానికి గోచరములు కావు. అయితే వీటిని మనము గ్రహించగలగాలంటే ఎలా? 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఈ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఈ వాక్య భాగంలో 9 వచనాన్ని కొందరు మరో విధంగా అర్థం చేసుకుంటారు. ఒక విశ్వాసి చనిపోయాడనుకోండి, అతడు బ్రతికి ఉండగా ఇక్కడ కొన్ని సంగతులు మరుగై ఉండిపోయాయి. ఇప్పుడు పరలోకంలోకి వెళ్లి ఎన్నో గూఢమైన సంగతులు తెలుసుకోగలడు అని వ్యాఖ్యానం చేస్తారు. నిజమే, మనకు పరలోకంలో ఎన్నెన్నో సంగతులు తెలుస్తాయి, అది కాదనము. కాని ఈ వచనమందలి భావం అది కాదు. ఇక్కడ మనము ఉండగానే మన ప్రియ పరిశుద్ధాత్మ మనకు ఎన్నో మార్మిక విషయాలు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు. మత్తయి సువార్త 16:15-17 యేసు ప్రభువు శిష్యులను అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు? వారు ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను ప్రభువుకు నివేదించారు. అప్పుడాయన అడిగాడు, మీరైతే నేనెవర్నని చెప్పుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడేగాని నరులు నీకు బయలుపరచలేదు. సీమోను పేతురుకు ఈ సత్యాన్ని బయలుపరిచింది దేవుడే, మరెవరూ కాదు. దేవుని వాక్యాన్ని మన హృదయానికి, మన హృదయాన్ని వాక్యానికి తెరువగలవాడు దేవుడే. యేసుక్రీస్తు పునరుత్థానుడైన రోజున ఆయన యమ్మాయు మార్గమున నడుస్తున్నాడు. అప్పుడు 2 వ్యక్తులు ఆయనతో కూడా నడిచారు. సంభాషణ మధ్యలో యేసు జోక్యం కలిగించుకుని అడిగాడు. లూకాసువార్త 24:17-20 మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమిటి? వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లెయోపా అనేవాడు ఆయననడిగాడు, యెరూషలేములో బస చేస్తూ ఉండి అక్కడ జరిగిన సంగతులను నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయననడిగాడు. అవి ఏవి అని ఆయన వారినడిగినప్పుడు వారన్నారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇదంతా యేసు ప్రభు అంతకు ముందు చెప్పిందే. రాయబడిన ప్రవచనాలు చెప్పిన సంగతులే. వారు అన్నారు, ఇశ్రాయేలును విమోచించబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. అప్పుడు యేసు ప్రభు లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, వచ్చే పాఠంలో లేఖనములను గురించిన మరికొన్ని విశేషాలను విందాము.
అందాక సెలవు. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20.
2: నిరీక్షణ మహిళ TWR ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
3: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత. నాతో పాటు పల్లవి స్టూడియోలో ఉంది. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు ప్రోత్సహింపబడతారని నమ్ముతున్నాం. జీవితానికి పాఠాలు అనే భాగంలో ఒక తల్లి తన కుమార్తెకు రాసిన మరో ఉత్తరాన్ని ప్రసన్నగారు మనకు చదివి వినిపిస్తారు.
4: ఇక ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు ఒక ప్రశ్నతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సమయం ఎప్పుడో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు అని ఒప్పుకుంటున్నాను. మన ఆభరణాల పెట్టెలో నుండి మరో ఆభరణాన్ని కూడా తీసుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, మీ పిల్లలు స్కూల్కు వెళ్తారు కదా, వాళ్ల చదువు విషయమై సహాయం చేయడానికి నువ్వు కూడా కొంత సమయం ఇస్తావు కదా, వాళ్ల పనులలో నువ్వు ఎలా సహాయం చేస్తావు?
1: మొట్టమొదట వాళ్ల హోంవర్క్ చేసుకోవడానికి సరైన స్థలం ఉండేలా చూస్తాను. వాళ్లకు అనుకూలంగా చిన్న బల్లను ఏర్పాటు చేస్తాను. తరువాత వాళ్ల పుస్తకాలన్నీ మరియు చేయాల్సిన పనులను పరీక్షిస్తాను. రేపటి పని కొరకు అవసరమైన పుస్తకాలు, కాగితాలు ఉన్నాయో లేదో చూస్తాను. కొన్నిసార్లు వాళ్ళు వ్రాయబోయే పరీక్షల కొరకు కొన్ని క్విజ్లు తయారు చేస్తాను. మాటల స్పెల్లింగ్లు, చిన్న చిన్న వివరాలను గూర్చి ప్రశ్నలు వేసి వారిని సిద్ధపరుస్తాను. మా బాబు చాలా చిన్నవాడు కదా, వానికే ఎక్కువ సమయం అయిపోతుంది. వాని హోంవర్క్లన్నీ బిగ్గరగా చదువుతాడు, వాడికి అదే అలవాటు.
0: అవునవును, నేను ఊహించగలను. శ్రోతలు, మీ పిల్లల పాఠాల విషయంలో, హోంవర్క్ విషయంలో మీరు ఎలా సహాయం చేస్తారు? ఇప్పుడు ప్రసన్న గారు మనకు ఒక ఉత్తరాన్ని చదివి వినిపిస్తారు. ఒక తల్లి తన కుమార్తెను పరీక్షల కొరకు ఎలా సిద్ధపరిచిందో, అలాగే భవిష్యత్తు జీవితం కొరకు ఎలా సిద్ధపరిచిందో ఈ ఉత్తరం తెలుపుతుంది.
2: ప్రియమైన బిడ్డకు అమ్మ రాయట, పరీక్షలలో మంచి మార్కులు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు నీవు ఏ కోర్సు చేయాలో తీర్మానం చేసుకోబోతున్నావు. నీకిష్టమైన దాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నందుకు నీకు సంతోషంగా ఉంది కదూ. నువ్వు బాగా చదువుకోవాలని నేను నీ వెనుకబడినప్పుడు ఈ ఎంపికలను గూర్చి ఆలోచించాను. నువ్వు చాలా కష్టపడి విజయం సాధించావు. గనుక పై చదువుల నిమిత్తము నీవు ఏ కోర్సు చేయాలనుకుంటున్నావో ఎన్నుకోవచ్చు. అలాగే ఏ సంస్థలో చేరాలనుకుంటున్నావో నిర్ణయం చేసుకోవచ్చు. ప్రవేశానికి కావలసిన అర్హతల కంటే నీకు ఎక్కువ అర్హతలున్నాయి. ఇది ఓ మంచి అనుభూతి కదా. చివరికి నీవు నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. నీ చదువు కొరకు, ఇతర కార్యకలాపాల కొరకు మరియు నీ సామాజిక జీవితం కొరకు సమయాన్ని సమతుల్యంగా ఉపయోగించుకోవడానికి నీవు ఎంత సతమతమయ్యావో నేను అర్థం చేసుకోగలను. నీవు చదువుకోవడానికి తగినంత సమయం ఇవ్వలేవేమోనని నేను చాలా భయపడ్డాను. ఒకవేళ నీ పనుల కొరకు ఎక్కువ సమయం గడిపితే జూనియర్ కాలేజీలో మంచి మార్కులు సంపాదించుకోలేవని నేను అనుకునేదాన్ని. కాని నీవు ఒకవేళ అలా పూర్తిగా సమయాన్నంతా ఇచ్చి ఉంటే నీ మిగతా జీవితాన్నంతా కోల్పోయేదానివేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీవు మిగతా కార్యక్రమాలను సమతుల్యం చేసుకున్నావు. అంతమాత్రమే కాదు, పరీక్షలకు 2 నెలల ముందు పూర్తిగా పాఠాలపై ధ్యానాన్ని ఉంచి చాలా మంచి పని చేశావు. ఒక్కసారే లక్షలాది మంది పరీక్షలు రాశారు కాబట్టి ఆ సమయంలో మేం భయపడ్డాం. నువ్వెంత తెలివైనదానివో మాకందరికీ తెలుసు. అయితే నీవు బాగా చదువుగలవని విద్యారంగ నాయకులను, ఉన్నత విద్య ఎన్నికల బృందాన్ని నీవు ఎలా మెప్పించగలవు? నీ గ్రేడ్ను బట్టే కదా. ఒక విద్యార్థి పరీక్ష బాగా వ్రాసింది అంటే అది ఆమె తీర్మానాన్ని, పట్టుదలను, సమయపాలనను మరియు క్రమశిక్షణను తెలియచేస్తుంది. ఉద్యోగాలు ఇచ్చేవారు ఇలాంటి వారి కోసమే వెతుకుతారు. మరో విషయం, నీ భవితకు, వృత్తికి సంబంధం లేని సబ్జెక్టులను నేనెందుకు చదవాలి అని అనుకోవద్దు. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ నేను ప్రైమరీ స్కూల్లో అంకెల స్పెల్లింగ్లు నేర్చుకోకపోతే మీ ట్యూషన్ టీచరుకు చెక్కు రాసి ఇవ్వలేకపోయేదాన్ని కదా. కాబట్టి అలాంటి సబ్జెక్టులను తక్కువగా అంచనా వేయవద్దు. అలాగే నీకు ఇష్టం లేని సబ్జెక్టును కూడా నీవు చదవాల్సి ఉంటుంది. వాటికి కొంత ఎక్కువ సమయం ఇవ్వాలి. అలా లోతుగా చదివితే వాటిపై ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు అందుకు సహాయం అవసరమవుతోంది. కాబట్టి ఎవరినైనా అడిగి తెలుసుకో, లేక ట్యూషన్ పెట్టించుకో. నిన్ను నీవు ఎరగడం కూడా చాలా ముఖ్యం. నీ పరిమితులేంటి? దినములో ఎంత సమయం చదువు కొరకు కేటాయిస్తున్నావు? నీ పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి నీకెంత సమయం పడుతుంది? ఈ విషయంలో నీవు చురుకుగా లేవు అనుకుంటే ఇంకా ఎక్కువ శ్రమ తీసుకోవాలి. ఒకవేళ నీకు అంతా తెలిసినా నీవు రాసినదే పరీక్ష పేపర్లు దిద్దేవారిపై ముద్ర వేసుకొని పోతుంది. కాబట్టి పరీక్షలలో వస్తాయి అనుకున్న ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ జవాబులు రాయడానికి అభ్యాసం చేయి. పరీక్షల తరువాత ఆ అంశాలను నీవు మర్చిపోవచ్చు, కానీ నీవు నేర్చుకున్న విషయాలు ఒక లక్ష్యంను సాధించడానికి నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు నీవు యూనివర్సిటీకి వెళ్తావు కాబట్టి మరెక్కువ పరీక్షలుంటాయి. పరీక్షల కోసం చదవడం అన్నది ఒక విధమైన ఒంటరితనం అని నాకు తెలుసు. దానిని నీ అంతటి నీవు అలవర్చుకోవాలి. ఇలా ప్రతి నెల నేను వ్రాసే ఉత్తరాల ద్వారా నీకు క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చేయగలవు. ప్రేమతో అమ్మ.
1: నా కుమార్తెకు వ్రాసిన ఉత్తరాలు అనే పుస్తకం వ్రాసిన వాల్స్ గారిని నేనెప్పుడూ అభినందిస్తాను. ఆమె ప్రస్తుతం తన కుమార్తెకు నాకు సహాయపడే సలహాలు ఇవ్వడమే కాదు, భవిష్యత్ కొరకు కూడా మంచి సలహాలు ఇస్తుంది. మనకు అలా మంచి సలహాలు ఇచ్చే మరొకరున్నారు. వారెవరో కాదు, షారోన్ గారు. మనం సమయమును గూర్చి ఆలోచించాలని వారు కోరుతున్నారు. అందుకే ఈరోజు చాలా గోడ గడియారాలు మరియు చేతి గడియారాలున్న ఒక వ్యక్తిని గూర్చిన కథను మనతో చెప్పబోతున్నారు. మీరు విని తప్పకుండా ఆనందిస్తారని నమ్ముతున్నాను. నేను కూడా దానికోసమే కనిపెడుతున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
3: శ్రోతలకు శుభాశీస్సులు. నిరీక్షణ మహిళ కార్యక్రమం మీరు వింటున్నందుకు సంతోషిస్తున్నాం. సమయానికి వచ్చి వింటున్నారు కదూ. బహుశా కొంతమంది గడియారం వైపే చూస్తూ ఆ సమయం ఎప్పుడొస్తుందా అని కనిపెడుతున్నారేమో అన్నట్టు గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు ఒకతను తెలుసు, అతనికి గడియారాలంటే చాలా ఇష్టం. అలా అని సమయం తెలుసుకోవాలన్నదే అతని ముఖ్య ఉద్దేశం కాదు. అతడు ఒక్కొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు ఏ గదిలోనికి వెళ్ళినా పగలైనా రాత్రి అయినా ఎంత సమయం అయిందో చూచుకునేవాడు. అనుకున్న సమయం కన్నా ఆలస్యమైపోతుందేమో అన్న భయంతో కాదు సుమా, కేవలం అతనికి గడియారాలంటే ఇష్టం కాబట్టి అలా చేసేవాడు. ఏ రకమైన గడియారమైనా ఇష్టపడేవాడు. అతని వద్ద మామూలు గడియారం, ఫ్యాన్సీ గడియారం, ఆటలాడేటప్పుడు పెట్టుకునే గడియారం ఉన్నాయి. వాస్తవానికి అతనికి 7 చేతి గడియారాలున్నాయి. ఇంట్లో ప్రతి గదిలో, చివరికి స్నానాల గదిలో కూడా మొత్తం 8 గోడ గడియారాలున్నాయి. ఇంకా 3 జేబు గడియారాలున్నాయి. అందులో ఒకటి అతని గుండెకు దగ్గరగా ఉంటుంది. అది వాళ్ల తండ్రి జేబు గడియారం. అలాంటివి ప్రపంచంలో 200 మాత్రమే ఉన్నాయి. అది చాలా ఖరీదైనది మాత్రమే కాదు, తండ్రి పట్ల అతనికున్న మనోభావాలకు కూడా గుర్తుగా ఉన్నది. దాన్ని చూచినప్పుడెల్లా అతనికి చాలా సంతోషం కలిగేది. ఒకరోజు నేను, ఇప్పుడు మీకు సరిపోయినన్ని గడియారాలు ఉన్నాయా అని అడిగాను. అతడు, ఆ ఉన్నాయి, నాకు మరొక గడియారం అక్కర్లేదు, అయినా ఇంకొక గడియారం పెట్టడానికి స్థలం ఉందనుకోండి అన్నాడు. అతనికి గడియారాలంటే అంత ప్రియం అన్నమాట. కొంతమందికి ఒక్క గడియారం కూడా ఉండదు. ఒకవేళ మీరు సమయానికి అంతగా ప్రాధాన్యతనివ్వని సంస్కృతిలో జీవించవచ్చు. సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి, వాటిని నిలబెట్టుకోవడం మంచిది కూడా. కొన్ని సంస్కృతులలో మనుషులు సమయానికి కట్టుబడి ఉండరు, కానీ కొన్ని దేశాలలో మనుషులు సమయానికి దాసులుగా ఉన్నారు. నాకు ఒక చేతి గడియారం ఉన్నది. నేను దాన్ని ప్రతిరోజు పెట్టుకుంటాను. అది నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. అది సమయాన్ని చూపిస్తుంది. నా పనులను, బాధ్యతలను సమయానుకూలంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గడియారం నాకు ప్రత్యేకమైనదేమీ కాదు, అది నాకు సమయాన్ని చూపిస్తుంది అంతే. అలాగే నేను చేయాల్సిన పని విషయం గాని, ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు గాని నాకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో తెలియచేస్తుంది. ఏది ఏమైనా నేను ఎంతకాలం జీవించాలి అన్న దానిని ఏ గడియారం కూడా చెప్పదు. అది ఎంత సమయమో మీకు తెలుసా? నేను ఒక దినమునకు ఎంత సమయం అని ప్రశ్నించడం లేదు, కాని మీరు బ్రతకడానికి ఇంకా ఎంతకాలం మిగిలి ఉంది అని అడుగుతున్నాను. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అంటే ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎల్లకాలం జీవించబోవడం లేదు. మనలో కొంతమంది వృద్ధాప్యంలో చనిపోవచ్చు, కొంతమంది జబ్బులతో లేక అనారోగ్య సమస్యలతో యవ్వన కాలంలోనే చనిపోవచ్చు. అబ్బాయిలు యుద్ధంలో చనిపోతారు, స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతారు. అది వాస్తవం కాదంటారా? ఏదో ఒక సమయంలో మనందరం చనిపోతాం. చావుకు వయస్సుతో పనిలేదు. ప్రసంగి 3:2 ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు సమయము కలదు అని వ్రాయబడింది. సమస్య ఏమంటే మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ప్రసంగి 9:12 బైబిలు ఇలా చెప్తున్నది, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టబడునట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారునూ చిక్కుపడుదురు. అయితే ఒకవేళ ఈరోజు మీకు మరణం వస్తే మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అదేంటి అలా ప్రశ్నిస్తున్నారేంటి? ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కాని ప్రతి ఒక్కరం అందుకు సిద్ధపడి ఉండాలి. కొంతమంది మీరు చనిపోతే ఇక అదే అంతము అని అనుకుంటారు. ఇక అంతా అయిపోతుంది కాబట్టి ఇక వాళ్ళు దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోరు. వారు నిత్య జీవాన్ని నమ్మరు. మరికొంతమంది భౌతిక దేహం చనిపోయాక మరో భౌతిక రూపంలో తిరిగి పుడతారు అని నమ్ముతారు. చాలామంది వాళ్లు చేసిన మంచి పనులు లేక చెడ్డ పనులను బట్టి నిత్య జీవంలో ప్రతిఫలాన్ని పొందుతారని నమ్ముతారు. దేవుడున్నాడని మరియు వారి మంచి ఉద్దేశాలు, సరైన లక్ష్యాలు ఇక ముందుకు వారికి విజయాన్ని ఇస్తాయని నమ్మేవారు కూడా ఉన్నారు. బైబిలులో మరణం గురించి చాలా చెప్పబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. అంటే మరణానంతరం ఇంకా జీవితం ఉందన్నమాట. మనుషులొక్కసారే మృతి పొందవలెననియో నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని హెబ్రీవులకు రాసిన పత్రిక 9:27 చెప్తుంది. శ్రోతలు, బైబిలు 2 విషయాలను స్పష్టంగా చెప్తుంది. మనం ఒక్కసారే చనిపోతాం మరియు తీర్పు తీర్చబడుతుంది. మనుషులు మనల్ని నిందించవచ్చు, తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడే అందరికీ తీర్పరి అని బైబిలు చెప్తున్నది. ఆయన తీర్పే ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు గనక మరణం ఉన్నది. పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిలు చెప్తుంది. మనిషి పాపం ద్వారా 3 మరణాలు వచ్చాయి. మొదటిది ఆధ్యాత్మిక మరణం. పాపం చేసిన మనిషి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటాడు. దానిని బట్టి భౌతిక మరణం కూడా వస్తుంది. ఫలితంగా శాశ్వత మరణం పొందుతాడు. కాని మనకు నిత్య జీవమివ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు దానిని సిద్ధం చేశాడు. మీరు పాపి అని గ్రహించి యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించి మీ పాపాలు ఒప్పుకుంటే మీరు ఆధ్యాత్మికంగా తిరిగి లేపబడతారు, నూతన జీవితాన్ని పొందుతారు. భౌతిక మరణం పొందినా యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు తిరిగి లేపబడతారు, మహిమ శరీరాన్ని పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు, యుగ యుగములు ప్రభుతో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు ఈరోజే చనిపోతే మీ గమ్యం ఏంటి? మీరు పరలోకంలో ఉంటారన్న నిశ్చయత మీకుందా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మరణమును గురించి ఆలోచించడం మాకెవరికీ ఇష్టం లేదు. కాని ఇది మేము తప్పకుండా ఎరగాల్సిన సత్యం. ప్రతి ఒక్కరం దాని కొరకు సిద్ధపడాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విన్న ప్రతి సోదరి మనోనేత్రాల్ని తెరవండి. వారి జీవిత అర్థాన్ని, గమ్యాన్ని తెలుసుకునే కృపనివ్వండి. మరణానంతర జీవితాన్ని నిత్య జీవంలో గడిపేందుకు వారిని సిద్ధం చేయండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిత్య జీవాన్ని ప్రసాదించిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.

0: మనం బ్రతకడానికి మరియు చనిపోవడానికి ఒక సమయముంది. ఈరోజు మన ఆభరణాల పెట్టెలో నుండి మరో కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. మన జీవితాలలో అర్థవంతమైన స్పర్శ యొక్క ప్రాముఖ్యతను గూర్చి అభిలాష గారు మనకు చెప్తారు.
1: నేను యేసు అనే ఒక మానవును గూర్చి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన దేవుని కుమారుడు. ఆయనకు స్వస్థపరిచే శక్తి ఉంది. ఒకరోజు యేసు కొండదిగి కిందికి వచ్చాక ఒక గొప్ప జనసమూహం ఆయన్ను వెంబడించింది. ఒక కుష్ఠురోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకరించి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగాడు. యేసు అతని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పాడు. వెంటనే అతడు కుష్ఠురోగము నుండి స్వస్థత పొందాడు. యేసు స్వస్థపరిచిన వారిలో చాలామంది వెలివేయబడిన వారిగా, అంటరాని వారిగా ఎంచబడ్డారు. వారి విషయం యేసుకున్న గొప్ప కనికరాన్ని మనం చూడగలం. ఎందుచేతనంటే ఆయన కుష్ఠువ్యాధి గల వారిని ముట్టడానికి భయపడలేదు. యేసు జీవించిన కాలంలో ఎవరూ అలాంటి వారికి దగ్గరగా వచ్చేవారు కారు. వారిని ముట్టుకోవడం బహు తక్కువ. కాబట్టి ఒక కుష్ఠురోగిని యేసు ముట్టడం ఒక గొప్ప ప్రేమ ప్రదర్శన అని చెప్పవచ్చు. అంటరాని వారిగా ఉండడం అంటే ప్రేమించకపోవడం మరియు ప్రేమించబడకపోవడం. కుష్ఠురోగిలాగానే జ్యోతి అనే అమ్మాయి కూడా అంటరాని దానిగా బాధను అనుభవించింది. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఒక ప్రశ్న వేసింది. వారిని గూర్చి వారికి నచ్చిన విషయాలు మరియు నచ్చని విషయాలు ఏవో చెప్పమన్నది. జ్యోతి తన పొడువాటి జుట్టును ముఖంపై ఒకవైపును కప్పుకొని మౌనంగా కూర్చున్నది. ఒకరి తర్వాత మరొకరు చెప్తున్నారు. ఇక జ్యోతి వంతు వచ్చింది. అయినా ఆమె మాట్లాడలేదు. టీచర్ జ్యోతి దగ్గరకు వచ్చి ఆ ప్రశ్ననే మళ్లీ అడిగింది. చివరికి జ్యోతి లేచి నిలబడింది. ముఖంపై కప్పుకున్న జుట్టును వెనక్కి త్రోసింది. ఆమె ముఖంలో సగం మట్టుకు వ్యాపించిన ఎర్ర పుట్టుమచ్చను టీచర్ చూడగలిగింది. ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, నాకు ఇష్టం లేనిదేదో మీకు అర్థమైందా అని అడిగింది. ఆమె పట్ల కనికరంతో టీచర్ హృదయం కరిగిపోయింది. ఆమెను గుండెలకు హత్తుకుని ఆ పుట్టుమచ్చపై ముద్దు పెట్టింది. జ్యోతికి నిజంగా అదెంతో అర్థవంతమైన స్పర్శ. టీచర్ ఆమెతో, జ్యోతి, నీవేమీ బాధపడవద్దు. నీకు ఆ పుట్టుమచ్చ ఉన్నా దేవునికి నాకు నీవు అందంగానే కనిపిస్తున్నావు అని చెప్పింది. జ్యోతి గుండె పగిలేలా ఏడవసాగింది. నన్ను ఎవరైనా కౌగులించుకుని ఇప్పుడు మీరు చెప్పినట్లు చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను. నా సొంత తల్లే కొన్ని సంవత్సరాలుగా కనీసం నా ముఖాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు అని బోరున విలపించింది. చూశారా ప్రియ స్నేహితులారా, మృదువైన ఒక చిన్న కార్యం ఒక వ్యక్తికి ఎంతో విలువైనది. అర్థవంతమైన ఒక స్పర్శ జీవితకాల ఒంటరితనాన్నంతా మరియు బాధనంతా స్వస్థపరచగలిగింది. ఎవరో చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. లోకం తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలో నుండి నన్ను బయటికి నెట్టివేసింది. కాని దేవుడు తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలోకి నన్ను లాక్కున్నాడు. అవును, మనం లోకంలోకి వెళ్లి ఒక కౌగిలింతతో, ఒక చుంబనంతో, లేక ఒక మృదువైన అర్థవంతమైన స్పర్శతో మనుష్యులను ప్రేమ వృత్తంలోకి లాగుకోవచ్చు, కాదంటారా?
2: శ్వేత, అభిలాష గారు చెప్పిన జ్యోతి కథ నిజంగా నా మనసును కదిలించింది. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో నువ్వు ఊహించగలవా? నేను మా పెద్ద పాపను గురించి ఆలోచిస్తున్నాను. సున్నితమైన స్పర్శ మాకు చాలు అనుకునే వాళ్లలో నా కుమార్తె ఒకతే. అలా చాలామంది ఉంటారు.
0: మా పిల్లలు కూడా అంతే.
2: ప్రియులారా, మీరు కూడా మీ స్పర్శ ద్వారా కొంతమందికైనా మీ ప్రేమను చూపిస్తారని నమ్ముతున్నాం.
0: మహిళగా మీరు మరో మహిళను కౌగిలించుకోవడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను, కనికరాన్ని చూపించడం మాటల కన్నా గొప్పది. వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా పర్వాలేదు. శ్రోతలు, మిమ్మల్ని అలా ప్రోత్సహించిన వారెవరైనా ఉన్నారా? ఉంటే మీరు ఏ పరిస్థితులలో ఎవరి ద్వారా అలా ప్రోత్సహింపబడ్డారో మాకు రాయొచ్చు కదా. అలా మీరు పొందిన ఆదరణను మాతో పంచుకుంటారు కదూ. ఇప్పుడు ఒక శ్రోత రాసిన ఉత్తరాన్ని మౌనిక గారు చదివి వినిపిస్తారు.
3: నిరీక్షణ మహిళా నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఇతరులకు ఏ సహాయం చేయలేకపోతున్నానని బాధపడేదాన్ని. మీ కార్యక్రమాన్ని విన్నాక ఇతరుల పట్ల మన కనికరాన్ని ఎలా చూపించవచ్చో నేర్చుకున్నాను. నేను కూడా ఒక కనికరము గల మహిళగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఈ అంశానికి సంబంధించిన నాటిక చాలా బాగుంది. కృపను గూర్చి మీరు ప్రసారం చేస్తున్న నాటిక కూడా నాకు బాగా నచ్చింది. ఈ నాటికలను మాకు పంపించగలరా? నా కోసం, నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థించండి.
0: శ్రోతలు, ఈ కార్యక్రమంలోని నాటికలు గాని ఆరోగ్య సూత్రాలను గాని ప్రత్యేకంగా సీడీ రూపంలో పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
2: శ్రోతలు, ఈ వారమంతా షారోన్ గారి ప్రశ్నను జ్ఞాపకం చేసుకునండి. అది ఎంత సమయమో మీకు తెలుసా? సూర్యుని క్రింద ప్రతిదానికి సమయం ఉన్నది. బ్రతకడానికి, చావడానికి సమయం ఉంది. మనం మన ప్రభువును ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు యేసును ఎరిగి ఉంటే అది మీకు మహిమాన్వితమైన సమయంగా ఉంటుంది. ఆయనను మీ ప్రభువుగా, రక్షకునిగా చేసుకుని ఆయనను వెంబడించడానికి ఈరోజే తీర్మానం చేసుకోండి.

0: ఈ కార్యక్రమాన్ని గూర్చి మీ అభిప్రాయాలను మాకు వ్రాయండి. ముఖ్యంగా ఈరోజు వర్తమానం ద్వారా అనగా జీవితానికి మరియు ఆత్మకు చెప్పబడిన పాఠాల ద్వారా మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారో మాకు తెలియజేయండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. ఇది మన రెండవ నమోదు. ఫస్ట్ నమోదు చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఫౌండేషన్. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన ఉపమానం చూడబోతున్నాం. మాథ్యూ రికార్డ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన పారబుల్ మాథ్యూ 9లో నమోదైంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నగా అడుగుతున్నాను, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని అంటారు, సహజంగా నేను ఫాస్టింగ్ ఉండాలా? ఎందుకంటే నేను ప్రార్థించి బైబిల్ చదువుకునే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడంలో ఒక వ్యత్యాసమైన ఎఫెక్ట్ ఉందని ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న నేను అడగలేదు, అక్కడున్న డిసైపుల్స్ అడుగుతున్నారు. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది,
0: ఎందుకంటే దీన్ని ప్రశ్నగా అడుగుతున్న అందులోనే ఉపమానం ఉంది.
1: అవును, ఎంతైనా ఆ యొక్క ఉపమానానికైన కారణం అదే, అదే ప్రశ్న. అయితే వారు దేన్ని, ఎవరిని మెన్షన్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏం చెప్పదలిచారంటే, పరిసయులు యోహాను శిష్యులు ఆయన ఎద్దకొచ్చి, ఫారసీసు ఆ డిసైపుల్స్ ఆఫ్ జాన్ వీరందరూ వస్తున్నారు.
0: డిసైపుల్ జాన్ అని కొంచెం వస్తుంది. అవును, నమోదై ఉంది.
1: యోహాను శిష్యులని రాయబడి ఉంది.
0: అవును,
1: వీరిరువురు వచ్చి ఏం అడుగుతున్నారంటే, మమ్మల్నే యోహాను ఉపవాసం ఉండమంటున్నాడు.
0: అవును,
1: మేముంటున్నాం ఫారసీస్ కూడా, వారు ఫాస్టింగ్ ఉండేవారే. ఈరోజు కూడా మనం ఆ ఫారసీస్ వారు జాన్ ద బాప్టిస్ట్ ఉండేటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నాం. వెంటనే దీని గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. 21 దినాల ఫాస్టింగ్ ఉంది, తర్వాత 40 దినాల ఫాస్టింగ్ అనేది ఉంది, ఇలా అనేకములు ఉన్నాయి. నేనిప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి రాలేదు. అంటే ఒక డిసిప్లిన్ క్రమము, ప్రేయర్, ది ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇవేవి తప్పు కాదు, కాలం యొక్క అవసరం. అలా చేస్తే వీరిని సరిచేయొచ్చు అని చెప్పి మన చర్చిలో ఉన్న లీడర్సు ఎల్డర్సు ఒక కాలంలో సెట్ చేశారు. ఇవేవి కూడా తప్పని చెప్పలా, ఇది బిబ్లికలా అనేదే ప్రశ్న లేవనెత్తినప్పుడు, ఇది బైబిల్ చట్టము కాదు, 2-3 చట్టాలున్నాయి, ఒకటి దేవుడు మనకిచ్చేటువంటిది, ఇంకొకటి మన సంఘ పెద్దలు మన కొరకు ఏర్పరిచింది, ఇంకొకటి మనకే ఏర్పరచుకునే చట్టం ఉంది, స్వనీతి. సో ఇందులో వచ్చి ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ఫారసీస్ను యోహాను యొక్క మరి శిష్యులొచ్చి వారు చెప్పదగినటువంటి ఇది వచ్చి వీరేర్పరచుకుంది, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండేటువంటిది.
0: అయితే ప్రశ్న మంచి
1: ప్రశ్నే, వారు ఫాస్టింగ్ ఉంటున్నారు, వీరు ఉండడం లేదు.
0: అవును,
1: మరి డిసైపుల్స్ వచ్చి, జీసస్ ఉన్న డిసైపుల్స్ వచ్చి ఆయన ఉన్న 3.5 సంవత్సరాల వరకు రాజుల వలె ఉన్నారు, కూడా ఆయనతో నడుస్తున్నారే గాని, మంచి భోజనం, తర్వాత వెళ్లేదారుల్లో పొలాల్లో ఉండేవన్నీ కూడా తుంచుకుని తింటారు. ఈయనతో ధనవంతునింటికి వెళ్తే, సీమోనింటికి వెళ్తే అక్కడ భోంచేస్తారు. అదే టైంలో వీరిని ఆకలితో ఆయన వదలలేదు, మిగిలింది ఏదైనా ఉంటే 12 గంపలు తీసి పెట్టమని చెప్తాడు. అది విధంగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఈ ప్రశ్న, దానికెందుకు ఆయన ఉపమానంగా చెప్తున్నాడు? 16లో ఎవడునూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును, అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. ఎందుకు ఈయన హఠాత్తుగా దీనిని చెప్తున్నాడు?
0: ప్రశ్నకు బదులు డైరెక్ట్ గా లేదు,
1: ఇప్పుడు నేను ప్రారంభించిన బదులును ఇక్కడ దీంతో మీకు లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయగలమో మీకు చెప్తాను. ఈయనేం చెప్పదలుస్తున్నాడు, పాతరసము క్రొత్త రసం, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కొంత డీటెయిల్ గా చెప్దాం. పాతరసము క్రొత్తరసము అనే దాంట్లో రసం అనేది నిబంధనకు సూచన. పాత నిబంధనలో ద్రాక్షరసం వచ్చి అక్కడ తెమ్మని చెప్తాడు, ఆ దావీదిస్తాడు. ఆ ద్రాక్షరసము అదొక పెద్ద జర్నీ. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సౌలు చేతిలో తిత్తి ఇవ్వబడుతుంది. మరి దావీదే ద్రాక్షరసాన్ని ప్రజలకిస్తాడు, సౌలుకి ఇవ్వబడదు. సౌలు చేతిలోకి ఆ ముగ్గురు వచ్చి ద్రాక్షరస తిత్తినిస్తారు. ఆ తిత్తి అన్నది స్టోర్ చేసేటువంటి స్కిన్, అంటే ఒక కంటైనర్, అది ఇస్తారు. అయితే అందులో ఉన్న ద్రాక్షరసాన్ని దావీదు రాజైనప్పుడు జనులకు అందిస్తాడు. అది ఇవ్వడంలో సౌలు ఇవ్వడానికి లేదు, దావీదే ఇవ్వాలి, దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఆ యొక్క ద్రాక్షరసం అన్నది నిబంధనకైన గుర్తు. ఇప్పుడు యేసు చెప్తున్నారు, ఇది నా యొక్క, దీనిని తీసుకుని భుజించండి, ఇది నా నూతన నిబంధనగా ఉంది,
0: కమ్యూనియన్.
1: అప్పుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఒకటిగా చేర్చలేమంటున్నాడు.
0: సరే,
1: ఈ ప్రేయర్ కంటూ ఎందుకు చెప్పదలుస్తున్నాడని అడిగినట్లయితే, అదే మీతో చెప్పాను, ఓల్డ్ టెస్టమెంట్లోని నిబంధన ప్రార్థనను తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ నిబంధన యొక్క ప్రేయర్లో మీరు కలపలేరు, ఆ పాటింపును దీంతో మీరు చేర్చలేరు అంటాడు.
0: అయితే అది కావాలి,
1: అది కావాలి, ఇది కావాలి,
0: ఇది
1: అందులో పోయండి, ఇది ఇందులో పోయండి అంటున్నాడు. ఎందుకు అని చెప్పినట్లయితే, దానితో ఇది మిక్స్ చేస్తే ఇది పాడైపోతుంది అంటాడు. అది తిత్తిని పాడు చేస్తుంది, రసం పాడవుతుంది, రసం కారిపోతుంది. దాని అర్థమేంటంటే, ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధన నియమము, స్వాతంత్ర నియమము ఒకటిగా చేర్చినట్లయితే, ఒకటి అది ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తుంది, చింపేస్తుంది, లేదా ఇది క్రొత్త నిబంధన నియమాన్ని పడవేస్తుంది, క్రింద పడేస్తుంది, పాడవుతుంది. రెండు వేరువేరుగా ఉండాలి. అదే మంచిది అని అంటున్నాడు.
0: అయితే ట్రెషర్ని వెతికేవారికి ఇది బేసిక్గా అర్థం కావాలి.
1: బేసిక్ అర్థం అవ్వాలి. ధర్మశాస్త్రాన్ని స్వాతంత్ర నియమాన్ని కలపకూడదు. అలా ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన నియమాన్ని పాత నిబంధన నియమాన్ని చేర్చేప్పుడు ఏమవుతుందని నీనట్లయితే ఈరోజు ఆ సమస్య ఉంది. వీరు పాతరసాన్ని క్రొత్తరసాన్ని కలుపుతున్నారు. అలా అనేక విషయాల్లో ఉంది. అంటే ఇది విశ్రాంతి దినాన్ని ఆరంభమై ఆ దశమ భాగముల కానుక వరకు ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ని అవసరమైన ఓల్డ్ టెస్ట్మెంట్ని న్యూ టెస్ట్మెంట్లోకి తేవడం, అవసరమున్న న్యూ టెస్ట్మెంట్ని ఓల్డ్ టెస్ట్మెంట్లోకి చేర్చుకోవడం. వీరేం చెప్తారంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ వద్దని కొన్ని విషయాలకు చెప్తారు. కొన్ని విషయాలకు అది మన బైబిల్లో చెప్పబడింది, అది మనకు అవసరమని తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని వీరే డిసైడ్ చేస్తున్నారు. అది వారి వారి ఇష్టం. అయితే నియమము మట్టుకైతే లా వేరే, గ్రేస్ వేరే. అది న్యాయ తీర్పు, ఇది క్షమాపణ. ఇప్పుడు రెండు నియమాలు ఒకటిగా చేరిస్తే ఏమవుతుంది? రెండు ఒకదానికొకటి చెడుకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ చేర్చకూడదు అనేందుకు నేరుగా వాక్యముందా? ఇది వచ్చి ఉపమానం. దీనికి సూటి అయిన వాక్యము పౌలు వెనుక రాస్తున్నాడు. ఎక్కడంటే 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం, Hebrews 7:11. ఆ లేవీయులు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడిను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడేం చెప్పదలిచాడంటే ముందుగానే అహరోను మూలముగా ధర్మశాస్త్రమైన మెథడు ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, అవన్నీ ఉన్నాయి. అది పర్ఫెక్ట్ అని చెప్పినట్లయితే మరలా యేసు ఎందుకు క్రొత్త నియమాన్ని ఏర్పరచాలి? యేసు వచ్చి ఎందుకు న్యూ కవెనెంట్ అని చెప్పాలి? ఇది తీసుకుని భుజించుడి నా క్రొత్త నిబంధన, ఎందుకు ఆ న్యూ వర్డ్ యూస్ చేస్తున్నాడు? అప్పుడు న్యూ అనేటువంటిది వస్తున్నప్పుడు ఓల్డ్ వేస్ట్ అవుతుందని అర్థం, న్యూ స్టార్ట్ అవుతుందంటే ఓల్డ్ స్టాప్ అవుతుందని అర్థం అని ఈయన రాస్తున్నాడు. Hebrews 7:11లో ఉంది. ఇదే యేసు ఇక్కడ చెప్తున్నారు. ఓల్డ్ వైన్, న్యూ వైన్, ఓల్డ్ కవెనెంట్, న్యూ కవెనెంట్.
0: అందుకనే దానియేలు చెప్తున్నాడు, దీన్ని నమోదు చెయ్యము, ఇది చాలు, దీనికి తర్వాత మరో ప్లాన్ నేను తర్వాత చెప్తాను, నీ పని ముగించబడింది అని అక్కడ నమోదు చేయబడింది.
1: అందులో దానియేలు ఎవరికి రాస్తున్నాడు? జీవ్స్కి రాస్తున్నాడు. ఎంతో తేట,
0: ఆ కాలఘట్టానికి తగిన
1: కాలఘట్టంలో జీవ్స్కి రాస్తున్నాడు. జీవ్స్కి రాయడంతో స్టాప్ చేసుకో. నేనిప్పుడేం చేస్తాను, న్యూ వన్ ఇస్తా. అది ఎవరికైనది? జెంటైల్స్కి అయింది.
0: చెప్పాలంటే దానియేలు వద్ద చాలా విషయాలు మరుగు చేశాడు.
1: మరుగు చేసి యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇందులో సీక్రెట్ అందులో ఉంటుంది, అందులో సీక్రెట్ ఇందులో ఉంటుంది, అలా తీసుకోవచ్చు.
0: అయితే అది ధ్యానించవలసింది ఒక అవసరం.
1: అదే చెప్తున్నాను, ఇప్పుడు రెండింటినీ చేర్చలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర ప్రకారం, ఇప్పుడు డానియేలు చెప్పేదానికి స్వాతంత్ర నియమం ప్రకారం ఉండేటువంటి రెవల్యూషన్ని చేర్చి చదవగలరే గాని రెండింటినీ ఒకటిగా అప్లై చేయ.
0: అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలం? లా అండ్ గ్రేస్ అని మనం మాట్లాడుచున్నాం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నా? ఇదొక యాంగిల్గా ఉంది, ఇదొక యాంగిల్గా ఉంది. సమ్టైమ్స్ మనం గ్రేస్ అంటున్నాము అని అంటే అదొకలా వెళుతుంది, అది గ్రేస్ హైపర్ గ్రేస్ అని వెళుతుంది. దీన్ని గమనిస్తే ఇది ఒక టైప్గా పోతుంది. అయితే దీన్ని ఎలా క్రైస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్తున్నాడు?
1: నేను ఒక ఉదాహరణ ఉపమానం చెప్పనా?
0: మీరు ఉపమానం చెప్తారా?
1: ఇప్పుడు బ్లాక్ టీ ఉంది,
0: అవును,
1: అలాగే నార్మల్ టీ ఉంది,
0: అవును.
1: నార్మల్ గా బ్లాక్ టీ తాగే వారిని చూడండి, పాలు కలపరు, షుగర్ కలపరు, అది అట్లాగే ఉంటుంది, అట్లే రాగా ఉంటుంది,
0: అవును.
1: ఇప్పుడు నార్మల్ టీ తాగితే ఇప్పుడు టీలో పాలు ఉన్నాయి, ఈ బ్లాక్ టీ యొక్క డికాషన్ ఉంటుంది, అందులో షుగరు ఉంటుంది, ఇందులో మొత్తం ఉంటుంది,
0: అవును.
1: నాకుట్టి బ్లాక్ టీ కావాలన్న వారే బ్లాక్ టీ తాగుతారు. టీ అంటేనే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు టీతో మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ కవెనెంట్ అనేది ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ని కలిపి అందులో ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పబడిన విషయాలన్నీ న్యూ టెస్ట్మెంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి.
0: సో ఏదో ఒక యాంగిల్ ఎక్స్ట్రీమ్కి పోలేం మనం.
1: మీరు న్యూ టెస్ట్మెంట్ కవెనెంట్ గ్రేస్ని ఫాలో చేస్తేనే అందులో లాలోనికి వస్తుంది. అందులో ఇక మీరు చూస్తే అది మరొక వర్షన్గా ఉంటుంది. మీరు దాన్ని ఏం చేయక్కర్లా. మీరు న్యూ టెస్ట్మెంట్ కవెనెంట్ని ఫాలో చేయండి, ఓల్డ్ టెస్ట్మెంట్ కవెనెంట్ అందులో తనుగా వస్తుంది.
0: సో న్యూ టెస్ట్మెంట్లో ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది.
1: ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫాలో చేస్తున్నారు, అప్పుడు మీరేం చేస్తారంటే పస్కా గొర్రెపిల్లను బలి ఇస్తారు. పస్కా గొర్రెపిల్లను కొట్టి బలి ఇచ్చి దేవా నా పాపమును క్షమించమంటారు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేశారు. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడు స్టాప్ చేయమన్నాడు. న్యూ టెస్ట్మెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు బలి అయ్యారు, నాకై యేసు బలి అయ్యారు, దేవా నా పాపం క్షమించమంటారు. ఇప్పుడు యేసయ్య దగ్గర మీరు అడిగారు, గొర్రెపిల్ల బలి ఇవ్వాలా? అక్కర్లేదా? మరి గొర్రెపిల్లను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొర్రెపిల్లకు బదులుగా యేసు బలి
0: అయ్యాడన్నది
1: క్లియర్గా ఉంది. యేసునొద్ద క్షమాపణ కోరితే చాలు, నేను దీన్ని ఫాలో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫాలో చేయలా, కానీ ఇది ఫాలో చేయడం వల్ల ఇదిలోనికి వచ్చింది. ఇదే విధంగా అన్నిట్లో ఉంటది. నేను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళక్కర్లా. ఎందుకెళ్ళక్కర్లా? నేనేసుని ఫాలో చేస్తే ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. 7 దీపస్తంభాలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు రొట్టెనిస్తున్నాడు, మన్నా భుజిస్తున్నా. అక్కడ ఏసే దీపమై ఉన్నాడు, వెలుగుంది. నేనేసుని ఫాలో చేస్తే, న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తే అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంటుందంటున్నాను.
0: అందుకనే అక్కడున్న పారంపర్యంగా ఉన్న అక్కడున్న ప్రీస్ట్ క్రైస్ట్ని తృణీకరించడానికి కారణం ప్రాబబ్లీ ఈయన చెప్పేదంతా కాంట్రాగా ఉందని ఆయన

0: కాదు. అప్పుడు ఆదాములో ఉన్నటువంటి హవ్వను ఎవరు చూడలేదు?
1: ఆదాము చూడలేదు.
0: వేరు చేసిస్తే తనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారు చూడలేదు. అందువల్ల వారు ధర్మశాస్త్రాన్ని యేసుని వేరు చేసి చూస్తున్నారు.
1: ఆయనలోనే ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉంది.
0: ఆయన చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను.
1: అది లేకపోతే ఇది
0: లేకపోతే ఉండదు. మరొక మాటను కూడా ఆయన చెప్తున్నాడు, పాతది వదిలివేయద్దు అంటున్నాడు. అది విడవక ఉండాలి, దీనిని చేయవలను. అయితే ఏంటి, అదది అక్కడక్కడ ఉంచండి, రెండింటినీ ఒకటిగా మిక్స్ చేయండి.
1: ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోమంటున్నాడు.
0: ఇప్పుడు మీరు రెండింటిని మిక్స్ చేశారనుకోండి, డబుల్ డోస్ లాగా అయిపోతుంది మీకు. గొర్రెపిల్లను బలి ఇస్తారు, యేసు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కోరుతారు. ఒకటా పాపక్షమాపణ అడుగు, లేకపోతే ఇదని అడుగు.
1: అయితే ఈ ప్రశ్నకు ఫాస్టింగ్ అనే పాయింట్కి వస్తున్నాను. తిరిగి ఈ ప్రశ్నకు ఈ ఉపమానమును చెప్పి వివరిస్తున్నారు. అందులో దీని వెనుక
0: ఆయనేం చెప్తున్నాడు, పరిసయ్యులు ఫాలో చేసేది నా శిష్యులు ఫాలో చేయరు. పరిసయ్యుల ప్రార్థన వెనుక ఉన్నటువంటి పారంపర్యము వేరే. పరిసయ్యులు ఏం ఫాలో చేస్తున్నారు? వారు పాపక్షమాపణకై ఫాలో చేయలేదు, వారు సంప్రదాయంగా ప్రేయర్ చేస్తున్నారు.
1: ట్రెడిషన్ ఫాలో చేస్తారు,
0: ట్రెడిషనల్ ప్రేయర్ అది. అప్పుడు అటువంటి ఒక ప్రేయర్ని నా శిష్యులు చేయనే చేయరు.
1: అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: ఇది పాత తిత్తి, ఇది పరిసయ్యులకు చెప్తే అర్థం కాదు, కోప్పడతాం.
1: మీరేంటి మాకు చెప్పడం?
0: ఏంటి నా పారంపర్యాన్ని తిడుతున్నావు? మేము 2000 సంవత్సరాలుగా మోషకాలం నుండి చేస్తున్నామని ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క ప్రేయర్ని నా యొక్క ప్రేయర్తో కలపలేరు, మీ యొక్క కవనంటు నా యొక్క కవనంటుతో కలపలేరు. నీ నిబంధనతో వచ్చే ప్రేయర్ వేరే, నా కవనంటికైన ప్రేయర్ వేరే. యేసు ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఈరోజు ఇంకొక గ్రూప్ ఉంది, యేసు ప్రార్థన చేయొద్దని చెప్పాడు, వారు వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థించమని బైబిల్ చెప్తుంది, యేసే చెప్పారు ప్రార్థించమని చెప్పారు. అప్పుడు ఈ ప్రేయర్ ఈ యొక్క కవనంటితో కలవదు.
1: అది స్పష్టం చేస్తున్నాడు,
0: స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. అలా మీరు చేసినట్లయితే ఇద్దరునూ చేరి కారణాన్ని వేస్ట్ చేస్తారు మీరు.
1: సో ఆ ట్రెషర్ని వెతికినప్పుడు ట్రెషర్ వెతికినట్టు ఉంటుంది, వేరే ఎక్కడికో పోయినట్టు ఉంటుంది.
0: ఇది ఏ సమస్యకు దారితీస్తుందంటే, ఈ సమస్య వచ్చి ఆది సంఘాల్లో వస్తుంది. ఫస్ట్ చర్చ్ ఆరంభమైనప్పుడు ఇదే సమస్య లోనికి వస్తుంది. ఎలాగ వస్తుందంటే, శిష్యుల మధ్య యూదా పారంపర్యము ఫాలో చేయాలా అక్కర్లేదా.
1: ఎందుకని పౌలుకి పేతురుకి ముందే
0: కలుగుతాయి. దానికి ముందు ఈ సమస్య వస్తుంది. అంటే పేతురుకి పౌలుకి మధ్య రాకముందే ఈ సమస్య వస్తుంది, యాక్సిల్ వస్తుంది. వచ్చిన వెంటనే పౌలేం చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, వెళ్లి దీనికి పరిష్కారం చూద్దాం. దీనితో ఇన్ని సమస్యలు వాటిల్లుతున్నాయి, ఒక పరిష్కారం చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు వారు డిసైడ్ చేస్తున్నారు. ఏం డిసైడ్ చేస్తున్నారు? యూదా పారంపర్యం మాకొద్దు, ఆ పారంపర్యాల్లో ఏది వద్దు. అందులో రక్తాపరాధము నిమిత్తమైన దానికి వ్యభిచారణకైన విషయంలో మనం తగు చర్యలు తీసుకుందాం, మిగతావేవి వద్దు, సున్నతి వద్దు, ప్రత్యక్షపు గుడారం వద్దు అని డిసైడ్ చేశారు.
1: పౌలు ఈ పాయింట్ ని కరెక్ట్ గా
0: పట్టుకున్నాడు, కాన్సెప్ట్ ని పౌలు నెరవేరుస్తున్నాడు,
1: కరెక్ట్ గా అర్థం
0: చేస్తున్నాడు ఎంతో తేటగా. ఆరంభంలో పౌలు కొంత ఆసిలేషన్లోకి వస్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు వారి మధ్యకెళ్ళి ఏం చేస్తాడంటే, యూదుల ఆచార ప్రకారం డబ్బు కడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, సున్నతి కూడా జరిగిస్తున్నాడు. తర్వాత ఈయన ఒక దగ్గర ఏం చేస్తున్నాడంటే, వారితో కలిసి డబ్బు కట్టి అన్ని చేస్తున్నాడు. ఒక దగ్గర చూస్తున్నాడు, వీరు అవసరం లేని దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు, వద్దు వదిలే చెప్పాడు. ఇక అన్యజనుల మధ్యకి వెళ్తున్నాను. మీరేం చెప్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళి రావడానికి యూదునకు అలవాటు కాదని పేతురు చెప్తుండేవాడు, అన్యుల మధ్యకి వెళ్ళి రాకూడదు, మేము యూదులు మాత్రమే.
1: అవును.
0: అప్పుడు వారు ఏం ట్రై చేస్తున్నారంటే, క్రైస్తవ మార్గాన్ని నేను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, యేసు చూపించిన క్రొత్త మార్గమున యూదా మార్గముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. డిజైన్డ్ జ్యూయిష్ రిలీజియన్గా ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్గా మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, 1st సెంచరీ ముగింపు వరకు రోమన్స్ వచ్చి ఈ యొక్క మార్గము జీవిష్ యొక్క రిలీజియన్ అని అనుకున్నారు. ఇది జీవిష్ యొక్క మరొక ఎక్స్టెన్షన్. అందువల్ల ఎప్పుడు చూసినా ఆ ధర్మశాస్త్రాన్ని వీరికే పంపుతారు, శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. రోమన్స్ బదిలీ ఇవ్వరు.
1: అవును, మీరే తీర్మానం చేసుకోండి.
0: మరి ఏంటి కారణం అంటే, మీ యొక్క రిలీజియన్ అని వారు అనుకున్నారు. ఒక్క దగ్గర మాత్రం ఆఫ్టర్ 1st సెంచరీ ముగిసిన తర్వాత వారికి తెలుస్తుంది, యూదులకి వీరికి సంబంధం లేదు, వేరే దారిలో వెళ్తుంది. తర్వాత పర్సిక్యూషన్ ఆరంభమవుతుంది క్రిస్టియానిటీకి. అప్పుడు పాతది కొత్తదానితో కలపకూడదని యేసు చెప్పింది, ధర్మశాస్త్రంతో కలపకూడదు. 1st సెంచరీలో అది వచ్చింది చర్చ్ లోపల, అవన్నీ కూడా లోనికి వస్తున్నాయి. ఇదొచ్చి జ్యూయిష్ మాది. అప్పుడు ఈ సమస్య ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. నేను ఆరంభంలో చదివేప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, కొంచెం జోక్గా చెప్పేవాడిని ఇలాగా, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు వారు ఏం చేయరు, వారు ఉపవాసం ఉండరు, పెళ్లి కుమారుడు ఎత్తబడే దినం వస్తుంది, ఆ రోజు ఉంటారని చెప్పి. నేను ఎలాగనుకుంటా, ఏసు ఇచ్చేంత వరకు తిండికి సమస్య లేదు, వెళ్ళిన తర్వాతే వీరికి తిండికి సమస్య వస్తుందని చెప్పి

0: యాక్చువల్గా దీని అర్థం పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఆ ప్రాబ్లం లేదు. వెళ్ళిన తర్వాత వారు వేరొక ఫాస్టింగ్ ఉంటారు, వారు మరొక ప్రేయర్ చేస్తారు, వారు మరొక కవనెంట్లోనికి వారు వస్తారు, అప్పుడు వారు ఉంటారు. అదే యేసు చెప్తున్నాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు, అయితే మీతో కూడా చేర్చి ఉండరు, ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్. మీరు ఒక ఉదాహరణకు చూడండి, యోహాను బాప్తిస్మమిస్తున్నాడు, ఆయన ఏ బేసిస్ మీద బాప్తిస్మిచ్చేవాడు? అనేకులకు ఒక ప్రశ్న
1: ఉంది, దేవుని రాజ్యం వస్తుంది, ది కింగ్డమ్ విల్ కమ్ అనేగా రాసింది
0: అని చెప్తున్నాడు కదా.
1: అవును,
0: అయితే సామాన్యంగా యోహాను ఏ బేసిస్ లో బాప్తిస్మిచ్చాడన్నది పౌలు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇది తిరిగి తిరిగి చదువుతుంటేనే కొన్ని నిజాలు కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి. మనము బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని చెప్పిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావా? ఇదే బాప్తిస్మానికి ఆయన నియమంగా పెట్టుకున్నాం, అపొస్తలు 8:34. అయితే యోహాను ఏమని బాప్తిస్మం ఇచ్చాడు, దేని బేసిస్ లో బాప్తిస్మం ఇచ్చాడంటే వాక్యం చెప్తుంది Acts 19:4. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసమిచ్చారని చెప్పాను. కాబట్టి రానున్న క్రీస్తును నమ్మండి, రానున్న యేసును నమ్మండి, అలా బాప్తిసమిచ్చాడు. బాప్తిసమిచ్చేప్పుడు ఏమని అడుగుంటాడు? వచ్చే మెస్సయ్యని నమ్ముతావా? అవును, నేను మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నాను. మారు మనసు పొందావా? పొందాను. పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం తీసుకో. ఇదే యోహానిచ్చింది. ఇప్పుడు మనం ఆ బాప్తిసం ఇవ్వడంలా. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? యేసు దేవుడని విశ్వసిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమిస్తున్నాం. ఆ బాప్తిస్మానికి దీనికి ఏం వ్యత్యాసం?
1: డిఫరెన్స్.
0: ఈ రెండు బాప్తిస్మాలను మీరు ఎలా కలపగలరు?
1: అదే అదే ఈ పారాబుల్.
0: ఇదే ఆ పారాబుల్.
1: చాలా క్లియర్గా ఉంది.
0: ఆ బాప్తిస్మం వేరే, ఈ బాప్తిస్మం వేరే, రెండు ఒకటిగా చేర్చలేం. ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకుని వచ్చిన ఒకడు అడుగుతున్నాడు, మీ యొక్క శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండడం లేదు?
1: వారు అడిగేది న్యాయమే కదా.
0: ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు ఒక రీతిలో లోనికి వచ్చినవాడవు, అతను వేరొక రీతిగా లోనికి వచ్చినవాడు, మీరిద్దరి విధానము ఒకటిగా చేర్చలేను, చేర్చితే ఏమవుతుందని అడిగినట్లయితే ఇవి రెండింటిని కూడా వేస్ట్ చేసేస్తుంది. సో నియమం వేరుగా ఉండనివ్వు, ఆ గ్రేసు వేరుగా ఉండనివ్వు, ఆ కృప వేరుగా ఉండడం అంటే నియమం పాటించవద్దని కాదు, నియమం పాటించేప్పుడు నిబంధన అందులో ఇమిడి ఉంటుంది, మొత్తం అందులోనికి వచ్చేస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా చేయాలి. ఇది నువ్వు చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కృపను తీసుకుంటూ అవసరమైన చోట లాను తీసుకుంటున్నారు, అవసరమైన దగ్గర ఇది కూడా తీసుకుంటున్నారు.
1: అందుకనే చెప్తున్నాడు మిక్స్ చేయడం తప్పు,
0: మిక్స్ చేసేది తప్పుగా ఉంటుంది. రెండు పిగిలిపోతాయి, ఒకదానికొకటి కలవదు, రెండు బట్టలు కలపవద్దు, రెండు బట్టలు కలపకూడదన్నందుకు పారంపర్యంగా వేరే చెప్తారు. మన స్పిరిచువల్గా తీసుకుందాం, రక్షణ వస్త్రము, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రము వేరే, మనకివ్వబడిన రక్షణ వస్త్రం వేరే. ఇప్పుడు చూస్తే ఆయనొచ్చి పెళ్లి కుమార్తె మీద వేసే వస్త్రానికి లేదా అక్కడ చెప్పబడుతున్న వస్త్రము రక్షణ కార్యము వేరే. న్యూ టెస్టమెంట్లో సన్నని వస్త్రం ఉంటుంది, అది వేరే. ఇవి రెండు కూడా మీరు ఒకటిగా ఏం చేయలేరు,
1: ఫిక్స్ చేయలేం.
0: ఇప్పుడు పాత నిబంధన పరిషత్తులు, కొత్త నిబంధన పరిషత్తులు, ఇద్దరిని మీరు ఒకటిగా ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా ఉంది, వారు మనము లేకుండా పూర్ణులు కాకుండాన్నట్లు విశేష కార్యముగా బయలుపడుతుంది. ఇవి రెండు కూడా వేరే వేరే. సో ఈ రెండింటిని వేరు చేసేదే, ఈ రెండింటిని ఒకటిగా చేర్చదన్నది ఈ పారాబుల్ విశేషం
1: విషయం. ఈ పారాబుల్లో చూస్తే ఫాస్టింగ్లో ప్రారంభించి ఆయన ఒక ఉపమానం చెప్పి, క్రైస్త ఒక ఉపమానం చెప్పి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎలా చూడాలి అవన్నీ చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ట్రెషర్ ఎండ్లో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక్కటి స్పష్టంగా ఉంది, ఆ ట్రెషర్ని ఫోకస్ చేసి మనం వెళ్లాలి గాని ఆ వెనుక చరిత్రను మనం ఫోకస్ చేస్తే ట్రెషర్ని మిస్ చేస్తామేమో అన్న భయం కలుగుతుందని స్పష్టమవుతుంది. ఈ సీక్రెట్స్ ఆఫ్ పారాబుల్స్ అనే అంశాన్ని ప్రారంభించి కొనసాగుతున్నాం. ఈ పారాబుల్స్కి వెనుక ఈ ఉపమానములకు తీసుకున్న ఈ పర్టికులర్ ఉపమానం, ఇందులో వేరే ఎలాంటి విడువబడిన రహస్యాలు వేరే ఏమున్నాయి?
0: మీరు ఆరంభంలో ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలు ఏమడిగారంటే ఈ మత్తయికి లూకాకి
1: అవును
0: డిఫరెన్స్ ఉంది కదండి.
1: అవును,
0: మాథ్యూలో ఈ పారాబుల్ ఎలాగ ముగించబడుతుందో చూడండి. మత్తయిలో ముగించేప్పుడు 9వ అధ్యాయంలో ఆయన ఈ పారాబుల్స్ ని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, 18వ వచనం సరేనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి, అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు.
1: అవును,
0: ఇక్కడ ఈ పారాబుల్ ఎలాగ ముగించబడింది, మాట్లాడుతుండగానే మరొకడొచ్చి పిలిచాడు అని ముగిస్తుంది కదా. కానీ లూకాలో అలాగ ముగించలా. లూకాలో చదివేప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నప్పుడు ఆ పారాబుల్ ముగిసే విధానం చూడండి, చివరి వచనము, పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? క్రొత్త తిత్తులో పాత ద్రాక్షరసం ఉంచుతున్నారు.
1: మిక్స్ చేశారు.
0: మిక్స్ చేసిన వెంటనే ఒకడు చెప్తున్నాడు, ఇది బాగలేదండి, పాతదే బాగుంది. అప్పుడు మీకు దేవుడు వచ్చిన ఉద్దేశం క్రొత్త రసాన్నివ్వడానికి, క్రొత్త నిబంధన ఇవ్వడానికి. ఈ క్రొత్త నిబంధనను పాత నిబంధనను మిక్స్ చేసి అన్ని చేసినట్లయితే ఒక దగ్గర ఒకడు చెప్తాడు, ఇవరెండి మిక్స్ చేసి ఎందుకు పాడు చేస్తున్నారు, ఈ ఓల్డ్గా ఫస్ట్లో ఉంది కదా, అదే బెటర్ అండి. అయితే ఇదే కార్యాన్ని యోహాను 2లో పెళ్లి ఇంటి ఉపమానములు చెప్పేప్పుడు అతనేం చెప్పాడు, క్రొత్తది బాగుంది, పాతది అక్కడ రెండు మిక్స్ చేయలేదు, పాతది ముగిసింది అయిపోయింది,
1: ఫ్రెష్గా ఇస్తున్నాడు.
0: ఇక్కడ రెండు కూడా మిక్స్ చేస్తే అతను క్రొత్తదానికి రాడు, పాతదానికి వెళ్ళిపోతాడు.
1: ఇంకా చెప్పాలంటే ఆ మ్యారేజ్లో అయితే వారే ఆశ్చర్యపడుతున్నారు, ఎప్పుడు కొత్తదే బాగుంటుంది, అయితే మీరు దీన్ని సర్వ్ చేసి కొత్తగా ఇస్తున్నప్పుడు ఇంకా బాగుందన్నంగా
0: వైన్లో చెప్తారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంతగా టేస్ట్గా ఉంటుందని అలా చెప్తుంటారు. ఆయన ఇదే చెప్తున్నాడు,
1: స్పిరిచువల్ డెప్త్
0: అందులో ఉంది. రెండును మిక్స్ చేస్తే న్యూగా ఉండేది క్రొత్తదిగా ఉండేది వద్దంటారు. నాకు కొత్తది
1: ఇక్కడ వస్తుంది. ఆ పాయింట్
0: ఇక్కడ పాయింట్ ఉంది.
1: ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ ఎరర్ ఈ పాయింట్ గమనించాలి,
0: బాగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. రెండింటిని తీసుకొచ్చి మీరు మిక్స్ చేస్తే లానీ ఆ గ్రేస్ని మిక్స్ చేశారు ఈ రోజున వారికి మనం చెప్తున్నాం. లానీ గ్రేస్ని మిక్స్ చేస్తే ఒకరోజు ఆ గ్రేస్ లేకుండా పోతుంది, లానే ఉంటుంది, అదే వచ్చే 7 సంవత్సరాల్లో ఉంటుంది. ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు జనులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి గ్రేస్ డాక్ట్రిన్, ఈ విధంగా ఉండే ప్రభు చెప్పిన స్వాతంత్ర్య నియమం ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా జరుగుతుంది, వద్దని చెప్పింది జరుగుతూ ఉంది. ఒకరోజు వస్తుంది ఇది మొత్తం రిమూవ్ అవుతుంది, అప్పుడు సంగము ఎత్తబడుతుంది, భూమిలో ఉండేవారు ఇది వద్దంటారు. ఇప్పుడు పలుచోట్ల కూడా అదే చెప్తున్నారు కదండి. దానికి బదులుగా మరలా ఏం తీసుకొస్తున్నారు, పాతదే మంచిది, తిరిగి 7 ఇయర్స్ ధర్మశాస్త్రం వస్తుంది. ఇదే యేసు ఇక్కడ ప్రాఫిటికల్గా ఫిక్స్ చేస్తున్నాడు.
1: అప్పుడు అంత సీక్రెట్ ఇమిడి ఉంది ఒక్క విషయంలో.
0: ఈ యొక్క 3 పారాబుల్స్ను 3 అధ్యాయాల్లోనూ చదివేప్పుడు నాకు ఈ విధంగా కొన్ని విషయాలు లూకాలో ఎక్స్ట్రా ఉండడం తెలుస్తుంది. నాకు తెలుస్తుందంటే కనిపెట్టానని చెప్పడం లేదు, ఉన్నది చూడగలుగుతున్నాను లూకాలు. అప్పుడు దేవుడొచ్చి ఒక్కొక్క పారబుల్ వెనుకను తర్వాత జరగబోయే ప్రాఫెసెస్ యొక్క పూర్తి కార్యాన్ని దాచి ఉంచాడు. మీరు చేర్చద్దు, చేర్చారంటే కథ ముగిసిందే. అది చేర్చారంటే కొరతది పిగిలిపోతుంది, పాడవుతుందన్నది వేరే. మనిషి పాతదానికి వెళ్ళిపోతాడు
1: కాదు, వద్దనే చెప్తున్నాడు.
0: నువ్వు దానికే వెళ్ళొచ్చని చెప్తున్నాడు.
1: అవును, అదే బెటర్గా
0: ఉంది. అయితే ఆ పెండ్లింటిలో అతను క్రొత్తది అడిగాడు,
1: అవును
0: కలిపితే దీనికి వెళతానంటున్నాడు.
1: ఇంకా చెప్పాలంటే ఆ వివాహ గృహంలో ఖాళీ చేసిన తర్వాతే సమస్య,
0: నీవు తీసుకొస్తున్నాడు. అది ఖాళీ కావాలి, దాని వెనుక అనేక విషయాలున్నాయి.
1: అవునవును.
0: ఆ విధంగా ఇక్కడ చూస్తే రెండిటినీ మిక్స్ చేస్తున్నాడు. సో ఇది ఒకే మాటలో చెప్పి ముగించచ్చు, ప్రభు దైవమైతే ప్రభునొద్దకి రండి, బయలుదేవుడైతే బయలునొద్దకి వెళ్ళండి. ఒకటి గ్రేస్ లేక లా, రెండింటిని మిక్స్ చేయడానికి లేదు. ఒకటి యేసు చెప్పింది లేక లోకం చెప్పేది. నాట్ ఓన్లీ లా గురించి మాట్లాడటం లేదు, ఒకటి లోకం చెప్పేది. యేసు ఒక చోట చెప్తున్నాడు, మీరు 2 యజమానులకు మీరు పనిచేయలేరు, ఒకటి లోకానికైనా దేవునికైనా పనిచేయాలి.
1: అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్లో ఆ గ్రేస్ వచ్చినప్పుడు లా కూడా ఉంది, ఆ ప్యాకేజ్లో
0: ఫుల్ఫిల్ అయిపోయింది. అందువల్ల చెప్తున్నాడు నువ్వు రెండింటిని ఫాలో చేయడానికి అవసరం లేదు,
1: అందులోనే
0: ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం. గొర్రెను బలి ఇవ్వద్దు, యేసుని క్షమాపణ అడగద్దు. ఒకటి యేసుని క్షమాపణ అడుగు, గొర్రె బలి కావడం లోనికి వస్తుంది. ఇదే ఈ ఉపమానంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం.
1: ఈ టైంలో మొదటి నమోదులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా తెలియని విషయాలు చాలా చూసాం. మరో నమోదులో మనం ఒక హోంవర్క్ ఇస్తామని చెప్పాం. తర్వాతి పేరబుల్లో మనం దేని గురించి చూడబోతున్నాం, దానికి ప్రేక్షకులు ఎలా ప్రిపేర్గా ఉండాలి?
0: తర్వాత వచ్చి మనము ల్యాంప్ స్టాండ్ అంటే ఈ ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే ఉపమానం ఉంది, అదొచ్చి మత్తయి 5లో ఉంటుంది, మార్కు 4లో ఉంటుంది, లూకా 8లో ఉంటుంది. ఈ కార్యాన్ని వచ్చి మనము చూడబోతున్నాం. దీని గురించి వీక్షకులు మరి
1: కొంచెం ప్రిపేర్గా
0: ధ్యానించండి. వారికి తెలిసింది వీలైతే ఈమెయిల్ చేయమనండి, కమెంట్స్లో చెప్పనివ్వండి. మనము దాని తర్వాత వచ్చే కార్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరూ పైన క్రింద అనేది కాదు. నన్ను అడిగితే మనకంటే అనేక రెవల్యూషన్స్ వారు ఇవ్వగలరు, మనం కూడా తెలుసుకోవచ్చు వారి నుండి. దేవుని చిత్తమైతే మనం అది చూద్దాం.
1: సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో చాలా సీక్రెట్స్ మనం రివీల్ చేసాం. రివీల్ చేసాం అంటే పరిశుద్ధాత్మ రివీల్ చేశాడు. చాలా ప్రయోజకరంగా ఉంది. తరువాతి పేరబుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం. డిస్కవరింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పేరబుల్స్. సంతోషం, వందనాలు.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక విని యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం. యెషయా 5:7
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించల. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం, మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెతికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గములో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును,
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఒక ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5:7 చదివాం కదా.
0: అవును,
1: యెషయా 5లో మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్
0: క్లియర్గా
1: ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: కానీ పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదేవిధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: ఓ, అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూజ్ చేస్తున్నామా లేదా? దేనికని యూజ్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును,
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను, మీరు నమ్ముతారో లేదోగా నాకు తెలీదు. అక్కడ వారి దగ్గర చీజ్ ఉంది, ఆ చీజ్ ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూజ్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుక్కి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును,
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు కానీ అందులో ఏమీ లేదు, ఫలమే లేదు, ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగు ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు,
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేసాడు అనుకోండి, తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనికొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్,
1: ఆ ఛాన్స్ ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
0: చెట్టు.
1: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: గోలే వేయలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు,
1: వెయిట్ చేస్తున్నాడు.
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళ మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండు తిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడేగాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివేంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు కదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే అది వేరెవరు పెరికివేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికివేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికివేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు, ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓ, మీ వద్ద పర్మిషన్ అడగకుండా.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది. లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు.
0: అప్పుడు
1: నేనేం చేశానంటే ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పెలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నా,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతం ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకిష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం, ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తలు పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళు, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి. ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను.
0: సొంత కుమారుణ్ణి
1: పంపాను. వారేంచేశారు? వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచెని పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు.
0: అవును,
1: మన ఆరంభదశే క్రైస్టు. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్పి
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసి సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘములో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే. ఇక్కడ నుండి మరో స్థాయికి
0: బేసిక్గా
1: ఉండాలి,
0: విత్తిన స్థలానికైనా.
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగ ఉన్నాయా అలా చెప్పడం
0: మనం తప్పు చెప్పడం
1: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
0: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
1: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
0: సిన్సియర్గా ఆయన
1: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
0: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు,
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. సాతన్ మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
0: నేరం
1: మోపుతూ ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు,
0: అక్యూస్ చేస్తాడు,
1: ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా కోపం రావాలి,
1: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు, నువ్వెలా చెప్తున్నావు, నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్.
0: ఇది ఒక అర్థమైంది.
1: బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
1: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చేయాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు.
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా. ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా. ఆహా, ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమో. ఇప్పుడున్న వారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు? ఎందుకు నీతి నీతి అంటున్నావు? ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
0: అదేంటంటే వన్స్ అయ్యాం
1: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్మో. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఒక 100 అని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నా? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ని చెప్తుంది. ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే, ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
0: అది
1: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
0: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్?
1: రెండు విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
0: ఓకే.
1: అయితే ఇవ్వకపోతే, అదే ఇక్కడ ప్రశ్న.
0: అక్కడే ఒక వార్నింగ్,
1: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39.
0: అవును,
1: ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
0: ఇక్కడ కన్క్లూషన్
1: ఇచ్చేశాడు.
0: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు. ఫైనల్ గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
1: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
0: క్రియలేని విశ్వాసం.
1: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
0: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
1: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్ గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికి వెళ్ళచ్చు.
0: కరెక్ట్.
1: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
0: వేరే ఎక్కడికో పోతుంది,
1: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు? పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు. నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
0: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
1: ఇస్తున్నాడు లేని ఎడలా. అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి, లేని ఎడలా. 9లో ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
0: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
1: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా. ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
0: అవును.
1: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
0: ఎదురు చూస్తున్నాడు.
1: యు మస్ట్ గివ్ ద ఫ్రూట్,
0: సమ్ ఫ్రూట్
1: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
0: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
1: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
0: మన పరిస్థితులు, మన సమస్య,
1: మన పరిస్థితి
0: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
1: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడైపోయారు. నోవాహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
0: అర్థమైంది.
1: దానిలో ఒక నీతిమంతుడు ఉండాడు కదా,
0: సాల్ట్ అండ్ లైట్
1: ఉండాడు కదా, నోవాహు ఉండాడు కదా. సొదోము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
0: లేదు.
1: దాని మధ్యలో నీతిమంతుడు ఉండాడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
0: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు.
1: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
0: క్లియర్ గా చెప్పాను.
1: అవును, అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
0: ఆ ప్రశ్న రాదు.
1: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా మారలేదు.
0: అయితే ఇతను మారాడు.
1: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడు ఎవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చెడిపోయాడు?
0: జస్టిఫై చేస్తున్నాం. సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
1: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటది కదా,
0: అంటే పలు సీజన్లు వచ్చాయి,
1: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటది? సీజన్ లోని ఫలాన్ని ఇవ్వలేదు,
0: స్టబన్ గా ఉంది. అప్పుడు మనస్సుని క్లోజ్ చేసింది.
1: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
0: అన్ని అవైలబుల్ గా ఉన్నాయి,
1: అన్ని అవైలబుల్,
0: ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
1: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
0: లైబ్రరీకి వెళ్ళాలి.
1: కొందరైతే ఇస్రాయల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం అంత కష్టపడి చదివారు. ఇంతకు ముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు లేక ఫోన్లో మరి ట్రంక్ కాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
0: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
1: ఎందుకు ఫలించడం లేదు?
0: రీజన్
1: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్ గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
0: ఖచ్చితంగా
1: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏం అడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్ని ఇవ్వాల, ఎందుకంటే సీజన్ లేదు, కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
0: సరే ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను, నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
1: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి,
0: అప్లికేషన్తో ఉండాలి.
1: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు, ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: మనకిచ్చాడు.
1: ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు, ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
1: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
0: మనం ఎలా చేసి
1: ఆయన చెప్పేటువంటిది నేను విని, ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం, అవునా?
0: అవును.
1: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కాని చేయని చేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూపులో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
0: ఓకే.
1: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసినవాడు అంజురపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలనే ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్సే ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
1: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
0: ఇచ్చాడు.
1: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది, ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డది న్యాయ తీర్పు, పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
0: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్ గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
1: యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు. మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయిల కన్నీళ్లు తుడిచాడు కాంతి.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నా.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను. నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారాయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటూ ఉంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగాపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పుచారు, పుట్టుచారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు ఆ నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు.
మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న. సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th class అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారు అని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులను చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి ఇంకా టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకుండా కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది ఎంసెట్ చేస్తున్నారు, నేను ఏం ఎంచుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నానని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళే వాళ్ళం, కాలేజీకి వెళ్ళే వాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 days వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగేవాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కి వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడికి కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలారా ఏంటి,
అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజ్ కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైము సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగి బెంది, సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండేవాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా ఉండేది, ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు పేదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూలి చేసుకుంటున్నారు, మేము కూలి చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చేది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్ రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైనా దున్నాలి పండించాలి అని చెప్పి నాన్న పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు పేదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకు రావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సాహసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగేవాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా
అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదండి, చాలా సార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజ్ గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమయంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకాశం ఉంది అని చెప్పి నేను గ్రహించి, అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదో కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి, పక్క ఊరు నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీ చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించిందేంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పాడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని. చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వారు రక్షించబడతాడు, నమ్మిన వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ

సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్నీ తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి, ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను. నన్ను క్షమించి, నన్ను కరుణించి, నన్ను ముట్టి స్వస్థపరచమని మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను. దేవుడు నన్ను కరుణించమని వెంటనే నాకు స్వస్థత కలిగింది. వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు. క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు.

0: ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళయింది. అది దేవుని సేవకుని దగ్గరికి, ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు. తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ, నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని, దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా, ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని, ఒక కంపెనీలో పనిచేశాను. ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం, ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి, ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని, ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్లో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకులకి పరిచర్ చేసేవాడిని, దేవుని పరిచర్ను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను, 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను. ఆ వ్యాపారంలో నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా, ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షల అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను. 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని 1 లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంట్ భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా, చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం. ఆ టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాకింగ్ చెప్తుంటే వింటున్నాను, కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి. అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు. నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు. నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు రెండింతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు, అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు. నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని. అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను. పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను. సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యెహోషువా ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యెహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇదే నిజమా, నేను ఇక్కడే ఉండాలా నాకు తెలీదు, అయితే దైవ సేవకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి, కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే నీ సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు, అయితే దైవ సేవకులతో ఉండడం వలన నేను నా భార్య తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, ఇద్దరు పిల్లల్ని, ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా ఆ దైవ సేవకులతో సహకారుగా ఉంటూ పరిచర్లో ముందుకెళ్తున్నాం. దేవుడా, నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి. ఇప్పుడు పరిచర్లో ఉన్నాను, దైవ సేవకులతో ఉన్నాను, కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు. పరిచర్లో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి అవన్నీ ఆగిపోతాయి. నేను దైవ సేవకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లు ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులను నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది. 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను. లోన్ తీసుకొచ్చి అవి కట్టింగ్లన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి. ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది. అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు. నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఆదివారం వాకింగ్ చెప్తున్నావు, శుక్రవారం వాకింగ్ చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయం అంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒకసారి నా కళ్ళంబడ నీళ్ళు తిరిగాయి. ఏంటిది అని ఒకసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను. అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చెప్పిన 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, అండి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, సువార్తకి వెళ్తూ ఉన్నాను 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది. గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో ఒక 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మొలను కూర్చొని, ఏంటి ప్రభు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి. ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే స్వార్థ చేశాం. అది నాకు గుర్తొచ్చి, ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభు అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే, నిజంగానే దేవుడు ఒకరోజు స్వార్థ చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను స్వార్థ చేయడం వలన 25,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి ఒక 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు స్వార్థకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే, ఒకరోజు స్వార్థ చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను స్వార్థ చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలేదు, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషం అవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పులను ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకుల సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘంలో కూడా విరివిగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టమనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితులను ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికి కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. నీ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: మా చెల్లి, అమ్మ నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము, ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమే అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైపు కాదు, అది అనేటువంటి అనమాట. సరే లేరా నా అనుభవం, ఆయన ఏమన్నాడంటే నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు, నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంక 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంత వరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అదే అని చెప్పారు. 10,000 కాదు 8,000కి పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
2: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ, అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ, మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు, అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు, అలాగే 2021 లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు. మరి ఎలా బ్రదర్ ని రెండు సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే, జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి.
1: ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు క్రైస్తవ సహోదరులకు. అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా అక్షాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫెండ్ అమ్మగా పుట్టింది, చెవిటి మొగ్గగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినబడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు, అమ్మ, నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారు ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమీ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడం, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది, దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా, ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ, ఒకే ఇంట్లో మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్క ఏమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్క ఏమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండుగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది. కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా అమ్మ నాన్న చెల్లి కూడా చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు నన్ను అనేవాడు అనమాట ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి సండే స్కూల్కి వెళ్ళాలి ఈ నిజమైన దేవుడు చెల్లికి దేవుడు ఎంత కొంచెం మాటలు వచ్చినాయి ఎంత కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు మనం ఇంతకు ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఆ నేను విడిచిపెట్ట అమ్మ విడిచిపెట్టింది ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో నువ్వు రావాలరా నువ్వు నమ్ముకోవాలి ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం తర్వాత ఆ అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం అదంతా మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా నమ్ముకోండి నన్ను అయితే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు చర్చికి రావాలని. ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు. కానీ నన్ను బలవంతం చేయొద్దు నన్ను ఎప్పుడైనా వస్తా తర్వాత వస్తా అయినా జరగదు నా ఇష్టము నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను దాడితో చెప్పేటోడు ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్ముతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా కానీ ఇవన్నీ నేను నమ్ముతలేదు అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటువంటి తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th class వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th class వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు ఒక 6 kilometers ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవాడిని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th class నా 9th class నాన్నకి సడన్గా జాండీస్ వచ్చి చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట నాన్న నా చేతులు పట్టుకొని లేదురా నువ్వు చర్చికి రావాలి నమ్ముకోవాలి దేవుడు నన్ను స్వస్థపరిస్తూ లేపుతాడు ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి యేసుక్రీస్తుకి నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు కరెక్ట్ కాదు నాన్న చెయ్యొద్దు నన్ను నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా ఏదైనా సరదాగా వస్తా సరదాగా రమ్మంటే వస్తా కానీ దేవుని నమ్ముకో యేసుక్రీస్తు నమ్ముకో ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పి ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th class ఒక రకంగా మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్లి ఆ పండగ జరుగుతుంది. ఆ పండగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అన్నమాట. ఆ సమయంలో ఆ పండగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th class, 8th, 9th class అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసంగు లేదు. ఆ రీతిగా 9th, 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు ఎందుకంటే 7:00 స్టార్ట్ అయితే 4:00 వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో ఊరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అప్పట్లో ఊళ్ళోకి ఎక్కువ పరిచయం ఉండేటోడిని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోడిని వచ్చేటోడిని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది. అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం, మీరు చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊర్లో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు. నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుని నమ్ముకున్నారు, నాన్న దేవుని నమ్ముకున్నారు, చెల్లి కూడా చచ్చిపోతుంది, నువ్వు ఒక్కడిగా రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఏ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చకి వెళ్ళాలి, దేవుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th class అయిపోయింది. నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట ఏమనంటే, చర్చికి రా, దేవుని నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st year అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ చదవడం, ఇంటర్ 1st year చదవడం జరిగింది. 1st year యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు, ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టు అయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి, ఊళ్ళో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసేటోడు, ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్లో చేసా, సర్టిఫికేట్స్ 10th class సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో నుంచి మళ్ళీ కాటన్ మిల్లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్నా నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమైంది. ఆ ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను. ఇందులో ఒక నెల చేసేటోని ఇది కాదు, ఇంకో దాంట్లో చేస్తాను, అందులో కాటన్ మిల్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే, కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కదా. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేగాని దేవుని నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ కంపెనీ అని కాటన్ మిల్ అని కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంక్లో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళీ గుంటూరు నుంచి నేను మళ్ళీ ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదనమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. నా అమ్మాలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 months ఇంట్లోనే ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే వయసులో ఈ పని ఏంది అని బాధపడుతూ ఉండేటోని. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలామంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మందిమి మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్ లో బాచిపల్లి. బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్యం కంప్యూటర్ త్రూ ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు. ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేనే, మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయిలకు కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి, ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు, ఇది మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు, నేను వచ్చేస్తా అంటే, ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటిది హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా, కానీ ఇంకా అమ్మాయిలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళా. మహారాష్ట్రలో ఒక 7 to 8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే, కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్ని ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నేను ఒక రకంగా మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని, మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను నాకు చర్చ్కి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళిన జరో ఒక 2 సందర్భాలు వెళ్ళలే కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ బాచిపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు ఉండే చెప్పేవాళ్ళు అనమాట, ఏమనంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తా. తర్వాత హైదరాబాద్ బాచిపల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్ ఉన్నా. 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కదా. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటాం, 14 మందిలో అక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట, చర్చ్కి వెళ్ళే పరిస్థితులు లేవు కానీ కనీసం బైబిల్ చదువుకుందాం రా అంటే, నా దగ్గర బైబిల్ లేదు, నేను చదవను, మీకు కావాలంటే చదువుకోండి అనేటువంటి. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే, ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం, 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాము. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో, మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు, మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తనలేరు బయలుదేరేటప్పుడు ఇద్దరు బయలుదేరినాం. నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు, అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్ లో నైట్ ఆ రోజు అంతా అక్కడనే ఉండి, రైల్వే స్టేషన్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు, కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట. ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది, ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది, అదే రూమ్లో ఉండాలి. మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట, నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాను. సరేలని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది, హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగిన అనమాట. ఏమని అంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళటాన్ని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే, వాటర్ ప్లాంట్లో, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటాన్ని హెల్పర్గా, అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటాన్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటాన్ని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అనమాట, ఇందులోనే ఇదే కంపెనీలో ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేది అనమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సురారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళీ నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట, ఏమనంటే ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మధ్యదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను, ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పాడు. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంతా వర్క్ ఏమి అంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నాన్న చెప్పాడు వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు, మళ్ళీ సోది మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినానమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి, ఆయన చెప్పేది ఏదా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పానమాట, నేను మైక్రోబయాలజీలో నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తాను చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు, కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట. ఏమనంటే ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, సిక్స్ మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా కలలేదనమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తూ ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి సిక్స్ మంత్స్ అయిపోయింది నాతో ఆయన పని గురించి తప్ప, రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదనమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే సిక్స్ మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు, నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట, ఏమనంటే సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి. నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారో తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పవచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఇంత నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చకెళ్తారు, నా అమ్మ నాన్న ఇద్దరు చర్చకెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది, అది అని అంటే సరేలే సరేలేరా, మరి నువ్వు నీ అంతా నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు, అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆయన 2-3 సార్లు అడిగేటోడు విన్నదేమన్నా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు 1-2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అని అనేటోను అనమాట. సరేలేరా నా అనుభవం, ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు, నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి ఇలా డబ్బు అయితే లేదు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పింది అన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు, లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన్ని పిలు, పలికితే ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడనమాట. అని చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నానమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు, సరేలేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు లేరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు, మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి, మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది అరే మెడిసిన్ వేసుకుంటున్నా, తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా, నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా, లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికి చాలా రోజులు బట్టి తినట్లేదు నేను చాలా రోజులు, బట్ అన్నం తినట్లేదు. ఇంకా నాన్నలు కూడా తినాలి, ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తుంటారు, కానీ ఆకలి ఇయ్యట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకొక రోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో, వీక్నెస్ కనుక్కుంటే ఏమైపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచన.

అప్పుడు నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది, కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు. నేను నిన్ను నమ్ముకోలేదు, కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు. నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తానమాట. ఆలోచిస్తుంటే కానీ ఏదో ఒక స్పర్శ నన్ను తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయాను. నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లా ఉండదో సడన్గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇక నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా, మార్నింగ్ ఊర్లో సర్దానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియదు. కానీ సర్దానంద్ ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్ప రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది. ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా. నాకు నేను పనిచేస్తున్న సారు చెప్పారనమాట, ఇట్లా చెప్పారు, నమ్ముకుంటా, నేను కూడా నమ్ముకుంటా, దేవుడు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు. నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి. అలాంటిది ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంకప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తు నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసానమాట. ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అని. అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా. నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన, దేవుడు స్వస్థపరిచాడు, కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుడు నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు, ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు, స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉండడం అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన. 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకే చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి. అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాడు నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది.
బాప్తిసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది.

0: ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప, రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో వెంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే ఆ క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు. ఒకటి, దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుంది అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం, ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి, నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, ఒక సువార్థికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్థికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికీ మంచి భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 12 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు, ఉద్యోగం చేసేవాడు. ఆ సేవకుల దగ్గరే టచ్లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు, వాక్యంలో వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012 నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అప్పటికి విశ్వాసిగా, ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అన్నమాట. ఏమనంటే నాన్న కూడా వస్త్రానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే డైరెక్టర్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012లో వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు అవి చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేది అనమాట, నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి, లేదంటే అన్ని సెట్ చేసుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది, సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను, ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012లో జాబ్ చేసేటాను, తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోకి నడిపించాడు, కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది. కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజ్ గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ డే మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందా అనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014, 2015లో ఉన్నా. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీసెస్ స్టార్ చేయాలి. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలని ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం. ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు, కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016, 2017, 2018 కూడా వర్క్ చేయడం జరిగింది. 2018లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ బెన్పెల్లో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుట్ట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మే 24న దేవుడు తన కృపను బట్టి హైదరాబాద్లో ప్రాంతంలో బోయిన్పల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 మే 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా. మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయిన్పల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు. ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీ సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నది, కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైట్ సురారం, మేము ఉండే సురారం కాబట్టి మేము తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైట్ ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీ లేవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ రిపోర్ట్ నైట్ మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగినాయి. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో చేయడం, ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండు మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకారం అనేటువంటి ఫ్రెండ్ మాట్లాడండి, ఏమనంటే లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు 10,000కి. తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతూ ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదరు, వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది. ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట, కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రే చేసుకుంటూ ఉన్నాను, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏం రాకుండా ఉన్నది. ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక ప్యాకెట్తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు 5 అవ్వచ్చు ఎంత అవ్వచ్చు చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ అని. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం, కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి. 8,000 దగ్గర నుంచి 10,000 18,000 అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 అనలోకి వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మళ్ళా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరిచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th-7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో వాళ్ళు గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. ఆ తర్వాత ఏమన్నదంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలే అని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నది అనమాట లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాల్లో స్కానింగ్ తీసుకున్నాము, స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదు అనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు కానీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంక విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికి బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4th జరిగింది. బేబీని కూడా మేము వాస్తవానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుణ్ణి ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4th అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 4 డేస్ అయితే 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక పక్క ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇక ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, ఆంబులెన్స్లో స్కానింగ్ పంపించారు, ఫస్ట్ టైం ఆంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోన్ని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే, ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి వెళ్ళిన ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నట్టు నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికి అయితే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా, తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి, తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా, 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా, కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్నే బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు, 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరచలేసి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంత కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు, ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది, దేవుడు కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్లో దేవుడు నన్ను ఉంచుకొని, మా కుటుంబాన్ని ఉంచుకొని నేటి వరకు కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది, హిందూ సహోదరులకి కావచ్చు లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులమని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళిక ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకుని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అయినటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం. దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలను మార్చడానికి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుత బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబం నుంచి, హైందవ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ప్రభు యొక్క పిలుపుని అందుకొని ప్రభువులో ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే ఈ యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి, కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్, వందనాలు. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
2: థ్యాంక్ యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
2: ఆమేన్.
1: ఆమేన్. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
2: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు. సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు, మన ధర్మాన్ని వదిలేసి మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
2: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్యజనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాను. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అన్నాన మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట, ఏమనంటే లేదు మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది ఈ దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి, అది చాలా కష్టం. ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం, కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగ అప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడము, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికి కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి అని మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ ఇంట్లో కాకపోతే పిండి వంటలు అవి ఉండేటోళ్ళు విగ్రహారాధన కానీ. అసలు ఈ విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా. అంటే వెళ్ళడం అన్నీ వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన పూజ చేసేటోళ్ళం కాదు, మన దగ్గరకు వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
2: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్ గా మీకు పేరు,
2: 2012 లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
2: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజు గారు,
2: ఐజక్ రాజు గారు చెప్పారన్నమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు. సో ఇలాగ బాగా విగ్రహారాధన ఎక్కువ గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకి వెళ్ళడము. సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభువులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, డబ్బులు తీసుకొని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా?
2: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవులో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మాం తప్ప ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు, వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోనీ, ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
2: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకమైనటువంటి బోధ అయితే వినట్టు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప డబ్బులు ఇస్తాము, 1000 ఇస్తాము ఒప్పుకోండి, 2000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు? సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు?
2: ఇప్పటివరకు అయితే
1: కనబడలేదు. సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే,
2: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ.
1: ఊహ
2: హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ
1: అంటే ఇంత మంది మారిపోతున్నారు. సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది, ఏదో డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి, ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్ లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు,
2: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే డబ్బులు అయిపోయిన తర్వాత
1: అంతే కదా,
2: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
1: అంతే,
2: డబ్బు
1: మళ్ళీ వెళ్ళిపోతారు,
2: మళ్ళీ వెళ్ళిపోతాం
1: అంతే.
2: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి. కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను. ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
1: అవును బ్రదర్. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసు ప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా, సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటి చేసినప్పుడు మీ మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
2: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు కానీ నేను మారననుకున్నాను.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు కానీ బైబిల్ మాటే వినలేదు నేను అన్నారు.
2: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు. కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊళ్ళో సర్కిల్ కావచ్చు. ఊళ్ళో యాక్చువల్గా చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు. అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం కదా. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8000 వచ్చేసి, 8000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8000 అసలు సంబంధమే లేదు.
2: అవును.
1: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణ పడకకి మరణ అంచులకి వెళ్ళిన సమయంలో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగం అన్నా రావాలి లేదా డబ్బు అన్నా పోవాలి యేసు ప్రభు దగ్గర రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయారు. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసు ప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసు ప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
2: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్న వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
2: అవును,
1: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
2: అవును.
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిస్తే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
2: అవును సార్, స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన. మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోనికి నడిపించి సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుని తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత అవి మంచికే నడిపించాయని నమ్ముతున్నాను.
1: బాగుంది, చాలా వందనాలు బ్రదర్. చక్కని సమాధానాలు ఓపికగా ఇచ్చారు.
2: థ్యాంక్ యూ బ్రదర్
1: థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్ వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు. దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణను కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి. విశ్వాసంతో, ఓపికతో, సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవకిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది. ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు. విశ్వాసమున్నవాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అబ్రహాము షాలేము రాజును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.

మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. 5వ అధ్యాయంలో దెబోరా బారాకు రాజు కలిసి ఆలపించిన కీర్తనను గురించి వింటాం. దెబోరా ఇస్రాయేలీలకు ఒక తల్లిగా, ఆమె యొక్క సామర్థ్యము, న్యాయాధిపతిగా గొప్ప లక్షణాలు ఈ భాగంలో మనకు కనిపిస్తాయి. దెబోరా ఇస్రాయేలుకు తల్లి, వారి ఆత్మలకు సమాధానాన్ని కలిగించింది. ఈ గొప్ప సమాధానపు ప్రయోజనాలను పంచుకున్న వారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఆమె పిలుపునిచ్చింది. పునరుద్ధరింపబడిన వారు స్తుతులు చెల్లించాలి. ఇది ప్రభు కార్యం. ఆయన

0: న్యాయాధిపతిగా లేవనెత్తిన గిద్యోనును గూర్చిన ప్రస్తావనను ఇందులో వింటాం. దేవునికి గిద్యోనుకు మధ్య జరిగిన విశిష్టమైన సంభాషణను గూర్చి వింటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 5-6 అధ్యాయాలు. సంగ్రహంగా వినండి. 5వ అధ్యాయంలో మొదటి నుండి, ఆ రోజు దెబోరా బారాకు కలిసి ఒక పాట పాడారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి. ఇశ్రాయేలుకు నేను తల్లిని, ఇశ్రాయేలు అధిపతుల ఎడల నాకెంతో ప్రేమ అంటూ ఇశ్రాయేలు సాధించిన ఘన విజయాలను దెబోరా పేర్కొన్నది. ప్రియశ్రోతలు, దెబోరా మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒత్నీయేలు కంటే గొప్పది. సామర్థ్యంలో, వివేకంలో, భక్తిలో ఈమె బారాకు రాజుకేమీ తీసిపోదు. దేవుని సాయంతో స్త్రీలు పురుషులను మించి గొప్ప కార్యాలు చేయగలరు అనడానికి దెబోరా గొప్ప నిదర్శనం. దేవుడు అప్పగించిన పని స్త్రీలుగాని పురుషులుగాని నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవునికి మహిమ. బారాకు పిరికి రాజు. దెబోరా బారాకుకు స్ఫూర్తిని, సాహసాన్ని అందించింది. దెబోరా అబల కాదు, సబల. ఇది దెబోరా పాట. బారాకు ఆమెతో కలిసి ఈ పాట పాడాడు. ఆమె ఇప్పుడు న్యాయాధిపతి. ఉన్నత పదవీ బాధ్యతలను దేవుని నుండి స్వీకరించింది. తన పిల్లలు పాడైపోతుంటే దెబోరా మాతృహృదయం గోడుగోడున ఘోషించింది. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అయితే ఈ రోజున నీతి సమాధానములు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటం లేదు. ఒకదాని నుండి ఒకటి దూరంగా తొలగిపోతున్నాయి. యుద్ధానికి రమ్మని అధిపతులకు దెబోరా పిలిపిస్తోంది. రానివారే భక్తిహీనులు. 11వ వచనం నుండి, సాధారణ ప్రజలు కూడా యెహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు. గ్రామీణ ప్రజలు కూడా యుద్ధ నినాదాలు చేస్తారు. మేల్కో దెబోరా, బారాకు మేల్కో, కీర్తన పాడు అంటూ దెబోరా గోత్రాలన్నిటినీ పేరు పేరు వరుసన యుద్ధానికి రమ్మని పిలుస్తోంది. ఇశ్రాయేలీయులు శత్రువులను జయించిన విధానాన్ని తన పాటలో ఎంతో ప్రశంసించింది. దెబోరా బారాకును ప్రోత్సహిస్తున్నది. పదండి, ముందుకు పదండి అంటూ ప్రజలను హెచ్చరిస్తోంది. దెబోరా పిలుపు విని గోత్రాల వారు వస్తున్నారు, యుద్ధంలో చేరుతున్నారు. అయితే కొన్ని గోత్రాల వారు రాలేదు. రూబేనీయులు గైరుహాజరు. ఆత్యయిక పరిస్థితిలో వీరు ముఖం తప్పించారు. పిలుపును పెడచెవిని పెట్టారు. ఇశ్శాఖారు గోత్రికులైతే వచ్చారు. దాను వ్యాపారం చేసుకుంటున్నారు. ఆషేరు సముద్ర తీరాన హాయిగా ఉండిపోయాడు. జబులూను నఫ్తాలి గోత్రికులు వచ్చారు. ఒకప్పుడు ఇశ్రాయేలుకు శత్రువులైన వారు ఇప్పుడు మిత్రులయ్యారు. మెగిద్దో వాగు వద్ద వారు సహాయపడ్డారు. ఈ స్థలమే ఒకనొక రోజు హార్మిగద్దోను యుద్ధ రంగ ప్రదేశమవుతుంది. ఆకాశ నక్షత్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 22వ వచనం నుండి, యెహోవా దూత అన్నాడు, మే రోజును శపించండి. యెహోవాతో వారు సహకరించలేదు. యాయేలు గొప్ప మహిళ, ఆమెకు జయజేలు. గుడారపు మేకులను సీసెరా కణతల్లోకి దిగగొట్టింది. యెహోవాకు శత్రువులైన వారందరూ అలాగే నశిస్తారు. ఆయనను ప్రేమించేవారు ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తారు. వారు ఈ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఆ తరువాత దేశము 40 ఏండ్లు నిమ్మళంగా ఉంది. ఇది దెబోరా పాట. ప్రియశ్రోతలు వింటున్నారా? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి లేనివారు ఈరోజును కూడా ఎందరో ఉన్నారు. గమనించండి, యాయేలు వీరనారి, బారాకు పిరికివాడు. యాయేలు కత్తిపట్టలేదు, సుత్తే మేకు చేతబూని భయంకరుడైన శత్రువు కణతల్లోకి దిగగొట్టింది. అతని తలను బద్దలు కొట్టింది. అయినా దెబోరా మాతృహృదయం విలవిల్లాడింది.

సీసెర తల్లి పుత్రశోకం చేత ఎంత తల్లడిల్లిపోతోందో కదా అని తలంచుకొని బాధపడింది. ప్రియ సోదరి, నీవు ఒక దెబోరావైతే ప్రభువు కృపలను గానంచేస్తావు. సంగీతం ఇస్రాయేలు చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది. దెబోరా పాడిన పాట విజయగీతిక. ఇది దేవుని మహిమను గురించిన పాట. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నిరుత్సాహపడకూడదు, దేవుణ్ణి స్తుతించాలి. పదండి ముందుకు, పదండి, పదం పాడుతూ కథం తొక్కుతూ పదండి ముందుకు అంటూ దెబోరా బారాకు యుద్ధగీతాన్ని ఆలపించారు. యుద్ధానికి రానివారెవరు? రూబేను, గాదు, మనషే, దాను, ఆషేరు. వీరు యుద్ధానికి రాలేదు. వారికి దేవునియందు విశ్వాసం లేదు. వీరి అవిధేయత ఎంతైనా విషాదకరమైనది. 68 కీర్తన 1-2 వచనాలు: దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించెదరుగాక. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 6 వచ్చాము. యెహోవా 7 ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. పంటకాలంలో మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయుల పంటను నాశనం చేయసాగారు. ఇశ్రాయేలీయుల పశువులను హతం చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మీకు నేనింతవరకు క్షేమము భద్రత కలుగచేశాను, శత్రువుల బారి నుండి మిమ్మలను కాపాడాను. అన్యదేవతలను పూజించకండి అని నేను చెబితే మీరు నా మాట వినలేదు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో మనకు గిద్యోను కనపడుతున్నాడు. ఈ న్యాయాధిపతి బహు విచిత్రమైన వ్యక్తి. ఒక మామూలు మనిషి, న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ఈజిప్టు దేశం రాజకీయంగా చాలా బలహీన దశలో ఉంది. అప్పటి ఫరోలు పిరికి పందలు. వలస రాజ్యాల మీద ఈజిప్టు పూర్తిగా తన అధికారాన్ని కోల్పోయింది. మృత సముద్రానికి తూర్పున దక్షిణాన దోపిడిగాండ్ల ముఠాలు చెలరేగాయి. వీరు ఇస్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి దోపిడి చేయసాగారు. మిద్యానీయ అమాలేకీయ ప్రాంతపు దోపిడిగాండ్ల బెడద ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా నియమించాడు. ఇస్రాయేలీయులు దొంగల దౌర్జన్యానికి భయపడి పారిపోయారు. గుహలలో దాక్కున్నారు. ఇస్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. మిద్యానీయులు మిడతల్లాగా వచ్చి పడుతున్నారు. దేవుడు గిద్యోనును లేపాడు. ఈ గిద్యోను మనష్షే గోత్రికుడు. 11 దేవదూత గిద్యోనును కలుసుకుంటున్నాడు. ఆ సమయంలో గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా రహస్యంగా గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుకుంటున్నాడు. అనగా గోధుమలను పొట్టును వేరు చేసుకుంటున్నాడు. దేవదూత అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను అన్నాడు, అయ్యా, ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే మాకీ బాధలెందుకొస్తాయి? వెనకటి అద్భుత కార్యాలన్నీ ఇప్పుడేమయ్యాయి? మమ్మలను ఈ విధంగా మిద్యానీయుల చేతికి దేవుడెందుకప్పగించాడు? అప్పుడు యెహోవా అతనితో అన్నాడు, నేను నిన్ను పంపుతున్నాను, శత్రువుల చేతిలో నుండి ఇస్రాయేలీయులను రక్షించు, వెళ్ళు. గిద్యోను అన్నాడు, ప్రభూ, నేను అనామకుణ్ణి. మనష్షే గోత్రంలో నా కుటుంబం ఎన్నికలేనిది. నేను అల్పుణ్ణి. యెహోవా అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గదా. ఒక్క మనిషిని తారసిల్లినట్లు మిద్యానీయులందర్నీ ఒక్క పెట్టున హతం చేస్తావు చూడు. గిద్యోనన్నాడు, అయితే నీవు నాకు ఒక సూచన చూపాలి. సరే, వెళ్ళి అర్పణతో తిరిగిరా. ఈ మస్తకి వృక్షం కింద ఇక్కడే ఉంటాను. గిద్యోను అలాగే వచ్చాడు. బలిద్రవ్యాన్ని రాతిమీద పెట్టి నీళ్లు పోశాడు గిద్యోను. యెహోవా దూత తన చేతికర్ర కొనతో
ఆ బలి మాంసమును పొంగని భక్ష్యాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ బలి పదార్థాలను కాల్చివేసింది. గిద్యోను అన్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, చస్తానేమో. భయపడకు, నీవేమీ చావవు అన్నాడు దేవుడు. గిద్యోను బలిపీఠము కట్టి యహోవా సమాధానకర్త అని దానికి పేరు పెట్టాడు. శ్రోతలు వింటున్నారా? గిద్యోను ఆరో న్యాయాధిపతి. గిద్యోను శత్రుభయం చేత గానుగ చాటున ధాన్యం దొళ్లగొట్టుకుంటున్నాడు. కొండ కింద రహస్యంగా పనిచేసుకుంటున్నాడు. అది కళ్ళం స్థలం కాదు, మిద్యానీయులు ఎక్కడ వచ్చి మీద పడతారో అని భయం. పిరికివాణ్ణి పట్టుకుని దేవుడు పరాక్రమశాలి, బలాఢ్యుడా అని సంబోధించాడు. పిరికివారిని సాహస వీరులను చేయగలడు దేవుడు. పిరికి పేతురును ఇసుకలాంటి వాణ్ణి, రాయిలాంటి వాణ్ణి చెయ్యలేదా? గిద్యోనుకు న్యూనతాభావం ఉంది, అందుకే సూచన కోసం అడుగుతున్నాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని నిష్ఠురాలు పలికాడు. దేవుణ్ణి వారే విడిచిపెట్టారు, దేవుడు ఇశ్రాయేలును విడువలేదు. గిద్యోను తన అశక్తతను ఒప్పుకున్నాడు. నేను అనామకుణ్ణి, అప్రయోజకుణ్ణి అన్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటోంది 1 కొరింథీ 1:27. పేతురు, ప్రభు నేను పాపిష్టి మనిషిని అన్నప్పుడు, సరే నీవు మనుషులను పట్టే జాలరివి అవుతావు అన్నాడు ప్రభువు. యోబు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తిరిగి అతడు కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చి అతణ్ణి విశ్వాసవీరుడని ప్రకటించాడు. అలాగే గిద్యోనును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు.

0: న్యాయాధిపతులు 6:25 నుండి దేవుడన్నాడు, గిదియోను, నీ తండ్రి కట్టిన బయలుపీఠాన్ని పడగొట్టు, దానికి పైగా ఉన్న ఆషేరా స్తంభాన్ని నరికెయ్యి, నీ తండ్రికి చెందిన ఒక కోడెను 7 ఏండ్లు గల మరో ఎద్దును తెచ్చి బలి అర్పించు. గిదియోను తన పనివారిలో 10 మందిని తెచ్చి యెహోవా తనతో చెప్పినట్లే చేశాడు. గిదియోను తన పితరుల కుటుంబానికి ఆ ఊరివారికి భయపడి రాత్రివేళ ఈ కార్యక్రమం పూర్తి చేశాడు. ఆ ఊరివారు వేకువనే లేచి వచ్చి చూస్తే బయలు ఆషేరా ప్రతిమలు విరిగిపడి ఉన్నాయి. గిదియోను కట్టిన కొత్త బలిపీఠం అతడు యెహోవాకు అర్పించిన బలి అంతా వారికి కనిపించింది. వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకుంటూ ఇదంతా గిదియోను చేసిన పనే అని కనుగొన్నారు. గిదియోను తండ్రి యోవాషు. వారు యోవాషుతో అన్నారు, నీ కొడుకు చేసిందానికి అతడు చావాల్సిందే. యోవాషు అన్నాడు, మీరు బయలుపక్షాన వాదిస్తారా? ఏ బయలే దేవుడైతే తన పక్షాన తానే వాదించుకోలేడా, పోరాడలేడా? ఆ దినమున గిదియోనుకు యెరుబ్బయలు అని పేరు పెట్టబడింది, అనగా వాదించేవాడు అని అర్థం. శ్రోతలు వింటున్నారా, దేవునికి గిదియోనులాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడు అలాంటి వారినే వాడుకుంటాడు. ఇందులో గిదియోను అతిశయించడానికి ఏమీ లేదు. మోషే, ఫరో వీరిద్దరిలో ఎవరు గొప్ప? దేవుడు వీరిద్దరిలో ఎవరిని కోరుతున్నాడు? సాత్వికుడైన మోషేను దేవుడు వాడుకున్నాడు. ఏలియా బలహీనుడైనప్పుడే దేవుడతణ్ణి వాడుకొని ఆహాబు యెజెబెలుపై ప్రయోగించాడు. దేవుడు బలహీన ఘటములను వాడుకుంటాడు. మరో మాట, పౌలు హతసాక్షి అయ్యాడు, అతనికి శిరచ్ఛేదం జరిగింది. అప్పుడు నీరో చక్రవర్తి రాజ్యమేలుతున్నాడు. చూచేవారికి ఏమనిపిస్తోంది? పౌలు ఓడిపోయాడా? నీరో గెలిచాడా? కాని తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌలు పేరు పెట్టుకుంటున్నారు. కుక్కలను నీరో అనే పేరుతో పిలుస్తారు. బెత్లహేములో యేసు ప్రభు ఒక శిశువుగా జన్మించాడు. అప్పుడు కైసరు ఔగుస్తు రాజ్యమేలుతున్నాడు. అయితే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడ గిద్యోనును చూడండి. అతడు బలహీనుడు నిజమే, కాని అతడు న్యాయాధిపతిగా ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. అయితే గిదియోనుకు దేవుడు కొంత శిక్షణ గరపాలి. అతనికి దీర్ఘశాంతం అలవడాలి. దేవుడతనికి కొన్ని పాఠాలు నేర్పాలి. దేవుణ్ణి చూచాను చస్తానేమో అని భయపడ్డావు, నీవేమీ చావవులే అని దేవుడు అభయమిచ్చాడు, హామీ ఇచ్చాడు. దేవుడు శత్రువుల బారి నుండి గిదియోనును కాపాడాడు. గిదియోనుకు ధైర్యము విశ్వాసము పెంపొందాలి. అతడు దేవుని ఆత్మతో నింపబడాలి. గిదియోను దేవుడు వాడుకున్న విశ్వాసి. 33వ వచనం నుండి, శత్రుమూకలు యొర్దాను నదిని దాటి యజ్రాయేలు మైదానంలో దిగారు. యెహోవా ఆత్మ గిదియోనును ఆవేశించాడు. అతడు బూర ఊదగా మిత్రపక్షాలు అతని దగ్గరికి కూడి వచ్చారు. అబీయెజరు కుటుంబీకులు, మనష్షీయులు, ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రముల వారు అందరూ వచ్చారు. గిదియోను దేవుని నుండి ఒక సూచన అడిగాడు. నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచుతాను. నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడి ఉంటే నేను నమ్ముతాను, నేను యుద్ధం చేస్తాను. అలాగే జరిగింది. గిదియోను పొద్దున్నే లేచి ఆ బొచ్చును పిడిచినప్పుడు పాత్ర నిండే వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండగలిగాడు. గిదియోను మరో సూచన అడిగాడు. నేల అంతటా మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనియ్యి. దేవుడు అలాగే చేశాడు. పొడినేల మీద గొర్రెబొచ్చు తడిసింది. అలాగే తడినేల మీద గొర్రెబొచ్చు పొడిగా ఉంది. 2 సూచనలు గిదియోను అడిగాడు, దేవుడిచ్చాడు. బూర ఎప్పుడైతే ఊదాడో అప్పుడే గిద్యోను యుద్ధవీరుడయ్యాడు. శ్రోతలు వింటున్నారా, అబ్రహాము 2వ భార్య కెతూరాకు పుట్టినవాడే మిద్యాను. ఈ అధ్యాయంలో ఒక ప్రవక్త మనకు కనిపించాడు. దేవుని మూలంగా ప్రకటించేవాడే ప్రవక్త. ప్రవక్త జ్యోతిష్కుడు కాడు. రాబోయే దేవుని శిక్షను ప్రజలకు వివరించి పాపము నుండి తొలగండని, దేవుని వైపునకు రండి అని ప్రవక్తలు ప్రబోధాలు చేస్తారు. ఈ అధ్యాయంలో యెహోవా దూత యేసే అని గ్రహించాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూతగా కనిపించాడు. ఆ యేసే కొత్త నిబంధనలో మానవుడై జన్మించాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. గిద్యోను దేవునితో చేసిన సంభాషణ చాలా ఆసక్తిజనకమైంది. మొదట్లో గిద్యోను తన పాపం ఒప్పుకోకుండా, నీవు మమ్మలను వదిలేశావు అని దేవుని మీద అభాండం వేశాడు. దేవుడు గత చరిత్రలో చేసిన అద్భుతాలను గురించి విన్నాడు కాని తన స్వంత జీవితంలో అంతవరకు అతడే అద్భుతము అనుభవించి ఉండలేదు. ఇప్పుడు అద్భుతాలను స్వయంగా రుచిచూచాడు గిద్యోను. దేవునియందు ఎదిగేవారికి, ఆధ్యాత్మిక ఆరోగ్యము అవగాహన గలవారికి సూచనలతో పనిలేదు. దేవుణ్ణే అనుభూతిపూర్వకంగా తమలో ఉన్నట్లు ఎరిగి ఉంటే చాలు. సాకులు చెప్పకుండా దేవుడు చెప్పింది చెయ్యాలి. గిద్యోను మొట్టమొదట చేసిన పని బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాడు. ఇందులో గిద్యోను యొక్క విశ్వాసము, విధేయత కనపడుతున్నాయి. కనానీయుల మతం వారి రాజకీయాలతో ముడిపెట్టబడి ఉంది. గనుక వారి దేవుణ్ణి అవమానపరిస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లే వారు ఎంచుతారు. గిద్యోను సాహసం ప్రశంసించదగింది. విగ్రహ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగింది కాదు. గిద్యోను చేసింది పట్టణస్థులు చూచి అభ్యంతరం వెలిబుచ్చారు. గిద్యోనును చంపాలని చూచారు. గిద్యోనును వ్యతిరేకించిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులూ ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇశ్రాయేలీయులు కొందరు విగ్రహాన్ని తొలగించినందుకు గిద్యోనును రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. గిద్యోను సూచనల కోసం ఎందుకడిగినట్లు? దేవుణ్ణి, ఆయన శక్తిని పరీక్షిస్తున్నాడా, లేదా దేవుని నుండి ప్రోత్సాహాన్ని కోరుతున్నాడా? ఏది ఎలా ఉన్నా గిద్యోను దేవునికి విధేయుడవడానికి నిర్ణయించుకున్నాడు. శత్రువును జయించడానికి యుద్ధానికి నడుం కట్టాడు. అయితే అతడు దేవుని నుండి అడిగిన సూచనలు చౌకబారు తరహాకు చెందినవని తోస్తున్నది. అందుకే గిద్యోను భయపడుతూనే అడిగాడు. దేవా, నా మీద కోప్పడవద్దు అని ప్రాధేయపడ్డాడు. అయితే దేవుడు గిద్యోను అడిగిన సూచనలన్నీ ఇచ్చాడు. సూచనల కోసం మారాము చేయడం అంత తెలివైన పని కాదు. అదే పనిగా సూచనలివ్వు అని దేవుణ్ణి అడగడం ఆధ్యాత్మిక బాల్య చాపల్యమనిపిస్తుంది. దేవుడు తన చిత్తమును బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. మనకు సత్యమేదో తెలిసిన తరువాత అది దేవుని చిత్తమని ఎరిగినప్పుడు వెంటనే కాలయాపన చేయకుండా కార్యాచరణకు పూనుకోవాలి. ప్రియశ్రోతలు, మనకు దేవుని వాక్యమున్నది గాని అప్పుడు గిద్యోనుకు ఈ వాక్యం లేదు. వాక్యంలో దేవుని సంపూర్ణ చిత్తం బయలుపరచబడింది. 2 తిమోతి 3:16-17 వచనాలు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించడానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. సామెతలు 4:20-22 నా కుమారుడా, నా మాటలను ఆలకించు, నా వాక్యాలను చెవియొగ్గి విను, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు. సోదరా, సోదరి, వాక్యమే శరీరము ధరించిన యేసుక్రీస్తు. నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? 1 బాలాకు, 2 బారాకు, 3 హానోకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు ఈ సందేశం ద్వారా దేవుడు మనకు ఎన్నో సత్యాలను నేర్పించి ఉన్నాడని భావిస్తున్నాం. దేవుడు వాడుకొంటకు స్త్రీలని పురుషులని తేడా ఏమి లేదని ఇందులో గ్రహించగలం. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి గొప్పవారు మొదలుకొని అల్పుల వరకు విశ్వాసులందరూ ప్రయాసపడాలి. గిద్యోను జీవితం నుండి కూడా అనేక పాఠాలను మనం నేర్చుకున్నాం. పిరికివాడైన గిద్యోనును దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధించడంలోని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు పిరికివాడిని సాహస వీరులుగా చేయగలడు. దేవుడు నమ్మకమైన పరిచారకులతో ప్రజలను సమకూర్చి ఆయన వారి పట్ల దయచూపాడు. వాస్తవానికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే దేవుణ్ణి వదిలిపెట్టారు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు గిద్యోనును అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి గిద్యోను లాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడే అటువంటి వారిని బలపరిచి వారి తగ్గింపు జీవితాలను బట్టి తన మహిమ కొరకు వాడుకుంటాడు. గిద్యోను ముందుగా తన కుటుంబంలోని తప్పులను సరిచేసుకొని ఆ తర్వాతే ఇతరులను సరిచేయడానికి పూనుకున్నాడు. గిద్యోను ఒక ప్రవక్తగా ప్రజలను పాపం నుండి తొలగండి అని ప్రజలను హెచ్చరించాడు. దేవుని అద్భుతాలను గిద్యోను స్వయంగా రుచి చూసి దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. బయలు యొక్క బలిపీఠాన్ని విరగ్గొట్టడంలో గిద్యోని యొక్క విశ్వాసాన్ని, విధేయతను చూశాం. నిజంగా అతని సాహసం అభినందించదగింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గిద్యోను దేవునికి విధేయుడవుటకు నిర్ణయించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తన చిత్తమును నీకు బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా తెలుపుతాడు. నీతో నాతో వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆయన వాక్యానికి మనము లోబడదామా? అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి
1: ప్రేమధార.

0: ప్రియ శ్రోతలు, బావున్నారా? చూడండి, యుద్ధము ఎక్కడో జరుగుతోంది అనుకోకండి. యాకోబు పత్రిక 4:1 అంటోంది, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే కదా. యుద్ధం విషాదకరమైనది. మానవుని స్వభావమే యుద్ధం వైపు మొగ్గు చూపుతుంది. కయీను తన సోదరుడైన హెబెలును ఎందుకు చంపాడంటారు? తాను తన సోదరుణ్ణి సోదరుడుగా కయీను గుర్తించటం లేదు, అతణ్ణి చంపేశాడు. వారిద్దరూ శాంతియుతంగా పరస్పరం మాట్లాడుకుని ఉంటే ఎంత బాగుండేది. ఈ లోకంలో ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. దేవుని బిడ్డలైతే శాంతిప్రియులు, సమస్యను యుద్ధం దాకా రానియ్యరు. చర్చల ద్వారా పరిష్కారాన్ని సాధిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త అయిన అధిపతి. యుద్ధంలో ఎక్కువగా నష్టపోయేది అమాయకులైన ప్రజలు. దేవునికి యుద్ధాలంటే ఇష్టం లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. తన సృష్టి అయిన మానవులు ఈ విధంగా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే దేవుని ప్రేమ హృదయం ఎంతగానో గాయపడుతుంది, బాధపడుతుంది. అయితే దేవుడు చెడుగును దౌర్జన్యాన్ని అరికట్టడానికి ధర్మయుద్ధం జరిగించాల్సి వస్తుంది. అది జాతిపరంగా తప్పనిసరి అవుతుంది. జాతులన్నిటిలో రాజ్యాలన్నిటిలో తుట్టతుదకు దేవుని చిత్తమే నెరవేరుతుంది. యేసే మహావిజేత, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన త్వరలో వచ్చి రాజ్యం స్థాపించబోతున్నాడు. సరే, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రియతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ వాగ్దానములు నమ్మదగినవి. ప్రభువు, దేవా, మమ్మలను కాచి కాపాడండి, కనికరించండి. మా శ్రోతల కుటుంబాలను, వారి పిల్లలను దర్శించండి. ఆయురారోగ్యములు వారికి ప్రసాదించండి. చదువుకునే పిల్లలకు మంచి క్రమశిక్షణ జీవితం అనుగ్రహించండి. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచటంలో సహనము త్యాగము గలవారై వారి భవిష్యత్తును ఆత్మ నడుపుదల చొప్పున తీర్చిదిద్దుతారని ఆశిస్తాము. కుటుంబాలలో ప్రేమ వాతావరణము వెల్లివిరియునట్లు వారిపై మీ కృపలు కృమ్మరించండి. యువతీ యువకులను కాపాడండి. వారికి శోధనలను జయించగలిగే కృపాబలమిచ్చి దీవించండి. వృద్ధులను, బలహీనులను, రోగులను ముట్టి వారికి స్వస్థత, ఆయురారోగ్యములిచ్చి దీవించండి. విశ్వాసుల సంఘాలను బలపరచండి దేవా. కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే కొలది విశ్వాసము ఇంకా బలపడాలని, సాహసోపేతమైన విశ్వాస ప్రగతి వారికి అనుగ్రహిస్తావని నిరీక్షిస్తున్నాము. పర్వతాల వంటి ఆటంకాలను తొలగించగల ఆత్మబలము, బలమైన విశ్వాసము సంఘ బిడ్డలకు దయచేయండి. పవిత్రత, శుద్ధీకరణ వ్యక్తిగత జీవితాలలో ప్రవర్తిల్లాలని మా శ్రోతల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. మా దేశమందలి స్థానిక సంఘముల పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘమందు గొప్ప ఉజ్జీవము వస్తుందని నిరీక్షిస్తున్నాము. దేవా, మా సంఘములకు ఉజ్జీవము, ఉత్తేజము అనుగ్రహించు. మా జీవితాలను నూతనపరచు ప్రభు. ఉజ్జీవము ప్రతి సంఘస్థుని అంతరంగము నుండి బయలుదేరాలి. సాక్ష్య ఉజ్జీవము, సేవా ఉజ్జీవము, శక్తి ఉజ్జీవము సంఘస్థులకు దయచేయండి. మా దేశమును స్వస్థపరచండి. దేశ ప్రభుత్వమును, అధికారులను, మంత్రులను, పరిపాలకులను ఆశీర్వదించండి దేవా. దేశమందలి ప్రజలలో నైతిక శీలమును బలపరచండి. దౌర్జన్యములు, నేరములు జరగకుండా అరికట్టండి. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. నేటి వాక్య అధ్యయనమందు మమ్మలను వెలిగించి నూతన అనుభవములు మరిన్ని మాకు అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజున మనం దేవుని వాక్యమును గురించిన ధ్యానములు మరికొన్ని వినబోతున్నాము. దేవుని వాక్యం మనదాకా ఎలా వచ్చింది అంటారా? 1, ప్రత్యక్షం. రెండు ప్రేరణ, మూడు వెలుగు. ఈ మూడు బైబిలు మనకు లభించటంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించాయి. దేవుడు తన బిడ్డలకు బయలుపరిచాడు, 40 మంది భక్తులకు తన ప్రత్యక్షమిచ్చాడు. వీరు ఒకే కాలం నాటివారు కారు. యోబును చూడండి, అతడు ధనికుడైన ఆసామి. మరి ఆమోసో, అతడు వ్యవసాయదారుడే కాని బీదవాడు. పౌలు విద్యావేత్త, పేతురు యోహానులు పామరులు. ఇలాంటి వారికి కలిగిన దేవుని ప్రత్యక్షం ఫలితమే బైబులు. అయితే వీరు రాసినదంతా ఆత్మప్రేరితం. ఇదే బైబులు అనేక మంది జీవితాలను నాటి నుండి నేటి వరకు వెలిగిస్తూ ఉంది. అనగా ప్రత్యక్షం అనేది దేవుని నుండి మానవునికి వచ్చింది. ఆత్మప్రేరణ చేత వారు విన్నదంతా రాశారు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఈ రాయబడినది అప్పటి తరంలో, ఆ తరువాతి తరంలో అసంఖ్యాకులైన ప్రజలను వెలిగించింది, భూదిగంతాల వరకు పంపించింది. అది నేటి వరకు కొనసాగుతూనే ఉంది. జ్ఞాపకముంచుకోండి శ్రోతలు, ప్రత్యక్షం దేవుని నుండి మానవునికి, ప్రేరణ మనిషి నుండి కాగితం మీదికి, వెలిగింపు కాగితము నుండి మానవుల హృదయాలలోకి. ఇది బైబిలు మనదాకా వచ్చిన వైనం. దేవుడు మనిషితో మాట్లాడాడు. దేవదూతల ద్వారా నేరుగా మెల్లని స్వరంతో ఒకటేమిటి అనేక విధాలుగా దేవుడు మానవుడితో మాట్లాడాడు. ఆ మాటకొస్తే, ఒక గాడిద ద్వారా బిలాముతో మాట్లాడాడు. పూర్వకాలంలో కలల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడాడు. దర్శనాల ద్వారా కూడా మాట్లాడాడు. అంతేకాదు, పాత నిబంధనలో అడపాదడపా యేసుక్రీస్తే ఓ ప్రత్యేక దేవదూతలాగా కనిపించి మాట్లాడిన సందర్భాలున్నాయి. అలాగే ఈ బైబిలును రాసిన 40 మంది ఉపగ్రంథకర్తలతో దేవుడు మాట్లాడాడు. ఇదే బైబిలు ప్రత్యక్షం. ఆ తరువాత ప్రేరణ, ప్రేరేపణ. వారు చెవులతో దేవుని మాటలు విన్నారు. మరి వారి చేతి వేళ్లు ఎలా పనిచేశాయంటారు? దేవుని మాటలు మానవ భాషా పదములలోకి అనువదించటం జరిగింది. 2 తిమోతి 3:16 లేఖనము దైవావేశము వల్ల కలిగింది. దైవావేశము అంటే దేవుని ప్రేరణ, అనగా దేవుని ఊపిరి. దేవుడు ఊదింది. 2 పేతురు 1:20 ప్రకారం, మానవుని ఊహను బట్టి లేఖనము పుట్టదు. ఈ రచయితలు పరిశుద్ధాత్మ వాడుకున్న మరమనుషులు కారు, యంత్రాలు కారు, మనుషులు. వారి భాషాశైలిని పరిశుద్ధాత్మ మార్చలేదు. చదువుకున్న పౌలు శైలిని, పామరుడైన పేతురు శైలిని గమనించండి, ఎంతో వ్యత్యాసముంది. అయితే ఇద్దరినీ ప్రేరేపించినవాడు పరిశుద్ధాత్మే. నిశ్చైతన్యమైన యంత్రాలను కాదు, సజీవ వ్యక్తులను ప్రేరేపించి దేవుడు వారిచేత తన ఆత్మ ప్రేరణ ద్వారా బైబిలును రాయించాడు. మత్తయి సువార్త 5:18 ప్రభువు తానే స్వయంగా చెప్పినట్లు, ఆకాశము భూమి గతించిపోతేనే కాని ధర్మశాస్త్రమంతా, అనగా బైబులంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. 2 సమూయేలు 23:1-2 దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు యొక్క దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. చూచారా, దేవోక్తిని ప్రేరేపించినవాడు దేవుడే. ఈ బైబిలు గ్రంథంలో ఆధ్యాత్మిక విజ్ఞానమే కాదు, భౌతిక జ్ఞానం కూడా ఉంది. దానికి దీనికి ఆయనే దేవుడు. యేసు నికోదేముతో మాట్లాడుతూ యోహాను సువార్త 3:12 అన్నాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరేలాగు నమ్ముతారు? యోహాను సువార్త 6:63 ఆత్మే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మా జీవము అయి ఉన్నవి. 1 కొరింథీ 2:13 పౌలు స్పష్టం చేసినట్లు మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మేమంతా బోధిస్తున్నాము. 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. యేసు ప్రభు తన మహాప్రార్థనలో దేవుని వాక్యమును గురించి యోహాను సువార్త 17:7 అన్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చానని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపావని నమ్మారు. ప్రకటన గ్రంథంతో బైబిలులోని 66వ గ్రంథం ముగిసింది. 67వ గ్రంథమనేది చేర్చబడదు. బైబిలు సమగ్ర గ్రంథమని మనం గ్రహించాలి. శ్రోతలు, బైబిలు మన విశ్వాసాన్ని కోరుతుంది. లేఖనాలను పరిశోధించేవారికి, వెతికేవారికి నిత్య జీవం ప్రాప్తిస్తుంది. పాత నిబంధన కాలంలో అందలి 39 గ్రంథాలే దేవుని వాక్యమనుకున్నారు. అయితే కొత్త నిబంధన 29 గ్రంథాలు దానికి చేరాయి. ఇప్పుడు మొత్తం 66 గ్రంథాలు. పాత నిబంధనలో దేవుని వాక్యం యొక్క విశిష్టతను గురించి చెప్పబడిన మాటలు మనకెంతో అమూల్యమైనవి. నిర్గమకాండం 4:10-12 మోషే అన్నాడు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను. యెహోవా అన్నాడు, మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని, చెవిటివానినేగాని, దృష్టిగలవానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను. సమూయేలు అన్నాడు, 1 సమూయేలు 3:10 సమూయేలు తనకు రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించాడు. యెహోషువా 23:14 మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగాయి, వాటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదు. అవును శ్రోతలు, దేవుని మాటలలో ఒక్కటి కూడా తప్పదు. దావీదు అభిషిక్తుడు, మహాధిపత్యము నొందినవాడు, అతడు దైవోక్తులు పలికాడు. యెషయాగ్రంథం 1:10 యెహోవా మాట ఆలకించండి, మన దేవుని ఉపదేశానికి చెవియొగ్గండి. యిర్మీయాగ్రంథం 1:6-9 అయ్యో ప్రభువైన యెహోవా, చిత్తగించు, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు. యెహోవా సెలవిచ్చాడు, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపేవారందరి వద్దకు నీవు వెళ్లాలి, నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి, వారికి భయపడకు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి అన్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. శ్రోతలు, ఇది దైవావేశము, అంటే దేవుడు ప్రవక్తల నోట ఉంచిన మాట. యెహెజ్కేలు గ్రంథం 3:10-12 యెహోవా అన్నాడు, నరపుత్రుడా, చెవియొగ్గి, నేను నీతో చెప్పే మాటలన్నిటినీ చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల వద్దకు పోయి ఈ మాటలు ప్రకటించు. వారు విన్నా వినకపోయినా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడని చెప్పుమని ప్రభు అన్నాడు. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అనే శబ్దముకటి ఆర్భాటముతో నా వెనుక పలకటము నేను విన్నాను. పాత నిబంధన గ్రంథమంతా దేవుని ఆత్మ ప్రవక్తల ద్వారా పలికించిన మాటలే అని మనం గ్రహించాలి. దానియేలు గ్రంథం 10:9-12 వరకు అతడన్నాడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగై ఉండునట్లు ముద్రింపబడినవి, గనుక దానియేలు నీవు ఊరుకో. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అవుతారు, దుష్టులు దుష్టకార్యాలు చేస్తారు, గనుక ఏ దుష్టుడూ ఈ సంగతులను గ్రహించలేడు, గాని బుద్ధిమంతులు గ్రహిస్తారు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేసే హేయమైన దానిని నిలువబెట్టే వరకు 1290 దినములు అవుతుంది. 1330 దినాలు ఆడుకుని కనిపెట్టుకునేవారు ధన్యులు. నీవు అంత్యము వరకు నిలుకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. శ్రోతలు, బుద్ధిమంతులు ఆత్మపూర్ణులు మాత్రమే ఈ వాక్యము ద్వారా వెలిగించబడతారని దానియేలు గ్రంథము చెబుతోంది. ఈ విధంగా పాత నిబంధన దేవుని దివ్యగ్రంథమని చెప్పడానికి ఎన్నెన్నో రుజువులున్నాయి. కొత్త నిబంధనలో కూడా అనేక చోట్ల పాత నిబంధన దేవుని వాక్యమని చెప్పబడింది. యూదాపత్రిక 3:3 పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగించబడిన బోధ, దీనికోసమే మనం పోరాడాలి అని యూదా మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి ఎన్నో వచనాలను పలు సందర్భాలలో ఉదహరించాడు. శిలువ మీద యేసు ప్రభువు పలికిన 7 మాటల్లో 5 మాటలు పాత నిబంధనలోనివే. యెషయా 53:12 గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోశాడు, అతిక్రమము చేసేవారిలో ఎంచబడిన వాడయ్యాడు, అనేకుల పాపములను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాడు. లూకాసువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పాడు. వారు ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేశారు. యెషయా గ్రంథం 53:10-11 అతణ్ణి నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది, ఆయన అతనికి వ్యాధి కలుగచేశాడు, ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూస్తుంది, అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు. లూకాసువార్త 23:43 ఆయన దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. కీర్తనలు 22:1 నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడావు, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్థం. కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు. యోహాను సువార్త 19:28 సమస్తము సమాప్తమైనది అని యేసు విని లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొన్నాను అన్నాడు. వారు చెరకను ఆయన నోటికి అందించారు. 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించేవాడవు నీవే. లూకాసువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ప్రియశ్రోతలు, దేవుని వాక్యమంటే పాత కొత్త నిబంధన గ్రంథాల మేలు కలయిక. ఈ బైబిల్ గ్రంథం ఒక కథల పుస్తకం కాదు. ఇదొక పొలం లాంటిది. ఇది ఒక నిక్షేపం. అందులోని వెలగల రాళ్లను గుర్తించి వాటిని బయటికి తీసి మెరుగుపెట్టి వాడితే మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులమవుతాము. ఈ మాటలో ఎట్టి సందేహమూ ఉండదు. శాంతి, ఆనందం, శక్తి మాత్రమే కాదు, జీవితంలోని అర్థం, పరమార్థం మనకు గోచరిస్తాయి. ఈ వాక్య పునాదిపై శాశ్వతమైన ఆధ్యాత్మిక భవనాన్ని దేవుడు రూపొందిస్తాడు. ఆయన కట్టించకపోతే, దాన్ని మనమే కట్టగలవారమనుకుంటే అది వ్యర్థం, వృధా ప్రయాస. బైబిల్ చెబుతోంది, తనను ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయనే అధికారమనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనా, శరీరేచ్ఛ వలననైనా, మానుషేచ్ఛ వలననైనా పుట్టినవారు కారు. దేవుడు ప్రేమించని వ్యక్తి ఎవరూ లేరు. అందరినీ, లోకమంతటినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వారెవరూ నశించరు, నిత్య జీవం పొందుతారు. ఇదే బైబిల్ సందేశం. పరిస్థితులు తమకు ప్రతికూలంగా పరిణమిస్తున్నాయనుకునేవారికి రోమాపత్రిక 8:28 చెబుతోంది, తనను ప్రేమించేవారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది. నా పాపాలు ఘోరమైనవి, వీటికి క్షమాపణ అంటూ ఉందా అని నిరుత్సాహపడే వారిని ఉద్దేశించి 103:11-12 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. నేను నిస్సహాయుణ్ణి, దిక్కులేనివాణ్ణి అని అనుకుంటున్నావా? 91:2 నీతో మాట్లాడుతోంది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు. దారిద్ర్యం నిన్ను బెదిరిస్తోందా, భయపెడుతోందా? 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చనిపోతానేమో, నా గతేమిటి అని బెంబేలు పడిపోయే వారితో యోహాను సువార్త 14:1-2 సూటిగా తేటగా మాట్లాడతాయి. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణే. మీకు స్థలం సిద్ధపరచడానికి వెడుతున్నాను అన్నాడు యేసు ప్రభువు. చీకు చింతలతో సతమతమయ్యేవారికి కొండమీది ప్రసంగంలో ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 6:25-27 ఏమి తిందాము, ఏమి తాగుదాము అని మీ ప్రాణమును గూర్చి చింతించకండి. ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా నా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటము వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? శ్రోతలు, బైబిలులోని దేవుడు మనకెలాంటి హామీ ఇస్తున్నాడో చూడండి. ప్రపంచంలోని కొన్ని రాజ్యాలు ఈ బైబిలు యొక్క దేవుణ్ణి బట్టే ఎంతో ఉన్నత దశకు ఎదిగాయి. ఆ బైబిలును నిర్లక్ష్యం చేసి అధోగతికి దిగిపోయాయి. లోకంలోని సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారమున్నది, ప్రశ్నలన్నిటికీ ఒకే జవాబున్నది. అదే బైబిలులోని సువార్త. సువార్తను మించిన వార్త మరేదీ లేదు. బైబిలును మించిన మహాగ్రంథం మరొకటి లేదు. దేవుని యొక్క బైబిలు, బైబిలు యొక్క దేవుడు తప్ప మానవతకు మరో మార్గం లేదు. గొప్ప పదార్థ విజ్ఞానవేత్త మైఖేల్ ఫారడే అన్నాడు, ఇంత గొప్ప దైవగ్రంథం బైబిలు ఉండగా వీరంతా ఎక్కడెక్కడికో పోయి దేనికోసమో వెతుకుతున్నారు, అది నాకు బోధపడటం లేదు. బైబిలులో లేని పరిష్కారమేముంది గనుక అది ఎక్కడుంది? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
2: నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7.

0: ఈరోజు ఏం ఆజ్ఞ చెప్పండి గట్టిగా. వ్యభిచరింపకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం అండి. వాక్యానుసారంగా చూస్తే వ్యభిచారులు ఏం చేయబడాలి? చంపబడాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి. యేసు ప్రభువు దగ్గర చూసినప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తాడు. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు, కానీ పాత నిబంధన ప్రకారము పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపేయాలి, ఇద్దరిని సమూహము రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇందుకొరకు దేవుడు అంటున్నాడు, మీ మధ్య కొంచెం పులిసింది వచ్చిందా దేశమంతా పాడైపోతుంది, మీ మధ్య కొంచెం మీరు అంగీకరించారా మొత్తం పాడైపోతుంది, మీరు అంగీకరించే నాకు ఎందుకు వచ్చిందిలే అంటున్నావా, నెక్స్ట్ నీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్త, అది ఫంగల్ లాగా పాకుతుంది, బ్యాక్టీరియా లాగా పాకుతుంది, వైరస్ లాగా పాకుతుంది. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఇక మాటలు చెప్పాలంటే వ్యభిచారం అనేది మొదటకు చూసినప్పుడు దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఇంకోటంటే దే విగ్రహం చేసుకుని మ్రొక్కకూడదు. ఈసీ ఈవెన్ దట్ ఈస్ అడల్టరీ. ఇంకో మాటలు చెప్పాలంటే అది దేవునికి విరోధంగా. కానీ ఇది ఇది అంటున్నాడు దేవుడు, నీవు ఇతరులకి విరోధంగా. ఇది ఇతరులకు విరోధంగా మాత్రం కాదు, ఈ అడల్టరీ మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ఈ మూడిట్లో మూడు కేటగిరీలోకి దిగుతాడు. వ్యభిచారము మూడు రకాల్లో ఉన్నాయి, వ్యభిచారం అనేది మూడు రకాల్లో ఉన్నాయి. అది ఇంకా చక్కగా అర్థమవ్వాలంటే యేసు ప్రభువు చెప్తా ఉంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి, ఒక స్త్రీని మోహపు చూపుతో, అంత పురుషుడు కదా, వర్స్ వర్స, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో, మోహపు చూపు, మోహం ఎక్కడొస్తుంది, మైండ్, ఒక మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తాడు. యు సీ, గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సోల్ బీయింగ్ అడల్ట్రస్, యువర్ బాడీ ఇస్ అడల్ట్రస్. పాత నిబంధనలు చూసినప్పుడు నీ దేహంతో వ్యభిచారం చేసావా అన్నట్టు ఉంది, కానీ యేసు ప్రభు ఎంత కాంప్లికేట్ చేశాడంటే నీ మైండ్తో కాంప్లికేట్ కాదు, పరిశుద్ధతను కనబరుస్తున్నాడంటే నీ మైండ్తో వ్యభిచారం చేస్తున్నావా. అఫ్ కోర్స్ నీ మైండ్తో వ్యభిచారం చేసి నీ ఊహలకి అలాగే వదిలే ఒక నెక్స్ట్ చచ్చేది నీ ఆత్మ. ఎందుకంటే యేసు ప్రభు తెలియజేసేది కూడా అదే, పాపం చేసేవాడు మరణిస్తున్నాడు, పాత నిబంధనలు చేయబడితే అదే, నువ్వు చేసావా రాళ్ళతో కొట్టి చంపబడుతున్నావు, యు ఆర్ డినైడ్ బై ఎవ్రీబడి, అందరి ద్వారా తునీకరణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాయండి, మీ జీవితంలో వ్యభిచారణ పాపము ఉందా, వ్యభిచారానికి అధికారం ఉందా? వ్యభిచారం అనేది అది ఎంతో భయంకరమైన పాపం అండి. ఒక్కసారి చేసి ఎవరు ఊరుకున్నది కాదు, ఒకసారి ప్రారంభించి ఆగేది కాదు. ఈరోజు వ్యభిచారం అనేటప్పుడు కేవలము వివాహపు బయట చేసే కార్యాలు మాత్రం అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ అనేది నీకు నువ్వు విరోధంగా వెళ్ళేది, ఇంకో మాటలు చెప్పాలంటే వివాహానికి ముందే జరిగించేవి, వివాహానికి ముందే పాపపు క్రియల్లో అదే సమయంలో నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. బైబిల్లో కొన్ని పాపాలు మనుషుడు తనకు విరోధంగా చేసేది, అందులో ఈ ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ, దేవుని వాక్యంలో ఉంది, లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా ఉండు, వాటి నుండి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపం నుండి ఏం చేయమంటున్నాడు దేవుడు, పారిపో, తప్పించేది లేదు, నువ్వు పారిపోవాలి. దేవా నన్ను తప్పించు కాదు, నువ్వు పారిపోవాలి. దేవుని వాక్యంలో మరలా మరలా తెలియజేయబడుతుంది, బోధించండి, బోధించండి, బోధించండి. హెబ్రీయుల రాసిన పత్రిక 13:4 ఒకసారి చదువుదామండి.
1: వివాహము,
0: వివాహము
1: అన్ని విషయములలో,
0: అన్ని విషయములలో
1: ఘనమైనది గాను,
0: ఘనమైనది గాను,
1: పానువు నిష్కలమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులను,
0: వేశ్యాసంగులను, విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ. చదవండి.
1: వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును,
0: దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనం ఈ వాక్యం చదవడం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఎలాంటి వారికి కఠినంగా. ఈ ఈ తీర్పుకి ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అగ్ని గంధకములు మండి ఆ గుండంలో పడేస్తాడంట, ఇటర్నల్ ఫైర్. ఇక్కడ ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతోమంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దర్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సీ ఐ వాంట్ టెల్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కాని ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డోంట్ నాట్ ఫోర్నికేట్. జారత్వము భయంకరమైన పాపం అంట, జారత్వము చేయవాడు అంటే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు, అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వమ చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరచిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలామంది అంటారు మేము ఆల్రెడీ వివాహం చేసుకుంటామండి. ఫర్ ష్యూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్. యుర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్, ఐ యూ? సో టిల్ యూ బికమ్ హస్బెండ్ అండ్ వైఫ్, యువర్ సెక్స్ ఇస్ నాట్ రైట్. ఇట్ ఇస్ ఫోర్నికేషన్. బైబిల్ డస్ నాట్ అలౌ దాట్. ద వరల్డ్ మైట్ అలౌ. డేటింగ్ చేసుకునే నచ్చనే, పది మందితో పడుకొని, పది మందితో పడుకుని, పది మందితో బ్రతికి, పది మందితో అన్నీ అయిన తర్వాత వారికి నచ్చితే పెళ్లి చేసుకోదాం. నచ్చి పెళ్లి చేసుకుంటే ఏ వివాహం అన్న నిలబడుతుంది అంటారా? ఎందుకంటే అందరు కుండి రోజులే నచ్చుతారు, అన్ని కుండి రోజులే నచ్చుతాయి, చేసే అన్ని కుండి రోజులే బాగుంటాయి. జారత్వము జాగ్రత్త యవనస్తులకు చెప్తున్నాను, ఇట్ ఈస్ అ సిన్, యూ హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇస్ బైబిల్ టాక్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ లేవనుకో ఇక పాపానికి అంత ఉండదంట, అంత ఉండదంట. దేవుడు హృదయానుసారమైన వ్యక్తి దావీదే పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మనం చూస్తాము దేవుడు అంటాడు, నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు, నేను నేను క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి. జాగ్రత్త. ఈరోజు మోసపోకడి మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నిజముగా ఒక వ్యక్తి వివాహం అయ్యేంత వరకు ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ డోంట్. ఈరోజు చాలామంది డేటింగ్ అలవాటు చేసుకుని డేటింగ్, సి దేవా నీ చిత్తమా ప్రభా, ఈ వివాహం చిత్తమా ప్రభా, పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటావు ప్రభా, పలానా వ్యక్తి నచ్చిందని చెప్తున్నా తప్పు కాదు, నచ్చకుండా ఎవడని పెళ్లి చేసుకుంటాడా? నచ్చుతూ అంటాం మీరు. డేటింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏంటది, నువ్వు ఎవరివి ఏంటి, ఎలాంటి వ్యక్తివి, నీ గుణగణాలు ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ తరం ఏంటి, నువ్వు జీవించే విధానం ఏంటి, ఎట్లా బ్రతుకుదాం అనుకుంటున్నావు అని అడుగుతున్నా తప్పు కాదు. దట్ ఈస్ వెర్ యూ డిస్కస్ ఇనిషియల్లీ. కానీ ఇప్పుడు ఎలాగా, నువ్వు నాకు నచ్చావు, నీ మొహం నాకు నచ్చింది, నీ ఇది నాకు నచ్చింది, నీ అది నాకు నచ్చింది, మన ఇద్దరం అది చేద్దాం, మన ఇద్దరం అది చేద్దాం, అన్నీ చేసిన తర్వాత అప్పుడు నచ్చలేదంటారు. ఏమవుతుంది, యువర్ రెడీ, విత్తావు, కోస్తావు. జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని వినకున్నా, దేవుని చిత్తాన్ని ఓవర్రైడ్ చేసి దే స్టార్ట్ విత్ ఫోర్నికేషన్, నెక్స్ట్ అడల్టరీ. బుద్ధి మారదు, బుద్ధి మారదు. కామాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాడు చచ్చిన వాడు అండి. సెక్స్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్, నో డౌట్. ఆదాము అవ్వని దేవుడు సపరేట్గా రూపించాడు, ఒకేసారి రూపించలే. ఆదాను రూపించాడు, తర్వాత అవ్వని రూపించాడు. ఇఫ్ ద సెక్స్, చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్, అప్పుడు ఏం ఫీలింగ్స్ పెట్టుండడు, ఏ ఫీలింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ అరోజింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ బర్త్, గివ్ యువర్ సీడ్, గివ్ బర్త్, డన్, జాబ్ డన్, అసైన్మెంట్ డన్. ఈ అట్రాక్షన్, ఈ ఫీల్, ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎమోషన్స్, ఇంకా కడుపులో బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి, ఎగురుతున్నాయి, ఇవన్నీ దేవుడు పెట్టాడు. హీ హెస్ పుట్ దట్ ఎమోషన్స్, దట్ ఫీలింగ్స్, దట్ ఎక్సైట్మెంట్, దట్ ప్లెజర్ దేవుడు చేశాడు. అయ్యా సంతోషంగా ఉండు. డి యు నో సెక్స్ బ్రింగ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ క్లోజర్, క్లోజర్. కానీ ఈరోజు దుఃఖకరమైన విషయం, సర్వే చెప్తుంది హస్బెండ్ అండ్ వైఫ్ సెక్స్ హార్డ్లీ ఎనీథింగ్. అందుకనే డెస్పరేట్ పీపుల్ కీప్ సీకింగ్ అవుట్. అందుకనే పోర్నోగ్రఫీ ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈరోజు ఇంకొక సర్వే ఉంది, ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ పోర్నోగ్రఫీ పెట్టుకుని సెక్స్ చేస్తారంట. ఎందుకు, లేకపోతే ఆ రోజుకి ఉండదంట, ఫీలింగ్ ఉండదంట, ఇద్దరికి ఒకరికొకరు ఎమోషన్ ఉండదంట, రోబోటిక్ లాగా ఉంటుందంట. అసలు మొట్టాడంట ఆయన, ఆయనకి సెక్స్ చూడాలి, ఫోటోగ్రఫీ చూడాలంట, ఫీలింగ్ రావాలంట. అంటే ఇంకొక స్త్రీని డిస్ప్లే చూసుకుంటూ, ఇంకొక స్త్రీ మీద ఆశ పెట్టుకుంటూ, ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నానని భార్యతో చేస్తాడంట. ఇసి బైబిల్ టాక్స్ అబౌట్ బాడీ సిన్, సోల్ సిన్, దట్ ఈస్ ఎమోషనల్ సిన్, అండ్ దెన్ స్పిరిచువల్ సిన్. ఈ మూడిట్లో అడల్టరీ ఉంది, జాగ్రత్త. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఈరోజు ఫోనోగ్రఫీ చూసిన అందరూ దగ్గర ఫోనోక్రేటర్స్, సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఇస్ ఎమోషనల్స్ అండ్ వివాహం అవుతున్న ముందే ఇసి ఫోనోగ్రఫీ ఇండస్ట్రీలో నుండి మారిన అనేక మంది ఫోన్ స్టార్స్ చెప్తారు, దిస్ పోర్నోగ్రఫీ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫేక్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. పోర్నోగ్రఫీ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఈరోజు పోర్నోగ్రఫీ చూసి చూసి చూసి చూసి పెళ్ళైన తర్వాత భార్య ఫోన్ స్టాల్లాగా ఉంటుంది అనుకుంటున్నారు. నా మంది అప్పుడు ఏంటిది తన సరలేదు, లేదు లేదు, షీఈస్ రైట్. నువ్వు ఊహించుకుంది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు అలవాటు చేసుకుంది తప్పు. సేమ్ అమ్మ భర్తలతో కూడా, ఫోన్ స్టార్స్ ఆర్ జస్ట్ ఫేక్, సర్జరికల్ ఫేక్, దే యూస్ సప్లిమెంట్, దే యూస్ అదర్ థింగ్స్, ఫేకింగ్ థింగ్స్ టు బీ దట్ స్టార్. యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు యాక్ట్ లైక్ దట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు చేసిన న్యాచురల్ సెక్స్ని అపవాది అడల్టర్ చేస్తాడు, పాడు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ హోలీ, పరిశుద్ధమైంది. కానీ ఈరోజు అపవాది ఏదైతే దేవుడు ప్లెజరబుల్గా మనుషుడు చేశాడో దాన్ని, ఆ ప్లెజర్ని లాగి అన్హోలీ చేశాడు. ఏదైతే ఇద్దరిని జతపరచగలదో దానిని అపవాది నాశనం చేస్తాడు, వేరు చేస్తానికి. ద సేమ్ థింగ్ దట్ కెన్ బ్రింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ ఇస్ సపరేటింగ్ ఫ్యామిలీస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరణము మనల్ని వేరు చేయే వరకు వీ స్టిక్ టుగెదర్. మరణము వేరు, మరణము వరకు, అంతము వరకు, దేవుని ఆటలో కూడా చూస్తాం, అంతము వరకు, మరణము వరకు నమ్మకంగా ఉండేవాడికి జీవ కిరీటం. ఇట్ ఈస్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. దేవుని ఆటలో చూస్తానండి, ఫోర్నికేషన్తో స్టార్ట్ అయిన వాడు అడల్టరస్ లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యంలో ఉంటుంది, డు నాట్ అరౌజ్, అరౌజింగ్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. దేవుని వాక్యంలో చూస్తే నిర్గమకాండము 20:14 ఒకసారి చదువుదామండి. దాని నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18,
1: వ్యభిచరించకూడదు,
0: వ్యభిచరించకూడదు అంటే ఆపండి. దేవుడు అంటున్నాడు, వీలవుతే వ్యభిచారం చేయొద్దు, వీలవుతే సరిగా బ్రతుకు, వీలవుతే పరిశుద్ధంగా ఉండు, వీలవుతే అనే చాయిస్ అవ్వలే. దౌ షల్ నాట్, ఒక వ్యక్తి తన భార్యని నిజంగా ప్రేమించేవాడు వ్యభిచారం చేయడండి. ఒక నిజంగా ఒక వ్యక్తి భార్యని ప్రేమించే వ్యక్తి పోర్నోగ్రఫీ చూడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీతో ఫ్లర్ట్ చేయడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీ దగ్గర నుండి దూరంగానే ఉంటాడు, దూరంగానే ఉండాలి. మరి నా వర్క్ అలాంటిది, స్టే ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నా కొలీగ్, నా స్త్రీ, కీప్ ఇట్ ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నీ కొలీగ్తో సమయం గడిపేదానికన్నా నీ భార్యతో సమయం గడిపేది ఎక్కువ ఉండాలి, రిమెంబర్ దట్ పాయింట్. నీ కొలీగ్తో మాట్లాడేది కీప్ ఇట్ టు ప్రొఫెషనాలిటీ, స్టే కనెక్టెడ్ విత్ యువర్ వైఫ్. ఏ బ్రేక్ లేదా, ఏ లంచ్ టైం లేదా, ఏ బయటకు లేదు లేదా, ఏ డేటింగ్ చేసేటప్పుడు నీ భార్యతో కంటిన్యూస్గా, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్తోనే కంటిన్యూస్గా మాట్లాడతా, చాటింగ్ చేసుకుంటా లేవా? పెళ్ళైన తర్వాత టైం లేదంటున్నావు, ఏ డేటింగ్ చేసినప్పుడు చెప్పలేదే? అప్పుడు ఇంకా పని సీరియస్ ఉండింది, అప్పుడు ఇంకా కష్టాస్థితిలో ఉన్నావు, అప్పుడు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నావు, దెన్ యూ హ్యాడ్ టైం, నవ్ యూ సెయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైం, దెర్ ఇస్ నో ఇంటిమసీ. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య వేరు, సపరేషన్, సపరేషన్ కాబట్టి మల్టిపుల్ అఫేర్స్. చూసిన స్త్రీ అంతటితో, ఈ సైకాలజిస్ట్ చెప్తారు, సైకియాట్రిస్ట్ చెప్తారు, ఈరోజు తరం ఎలాగైపోయిందంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్, ఇక్కడ సైకియాట్రిస్ట్, ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి ఆయన, ఈజ్ ఆల్సో న్యూరో సైన్స్ అండ్ ఆల్సో బిగ్ సైకియాట్రిస్ట్. ఆయన చెప్తూ వచ్చాడు, ఈరోజు ఎంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను సరిగా చూడలేకపోతున్నాను, నేను సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని, చివరికి తల్లిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, అన్స్టాపబుల్ పోర్నోగ్రఫీ చూసి, ఎవరిని చూసినా ఆ ఊహలే. అలాంటి వారిని ఏం చేస్తారంటే, అడిగా, 14 డేస్ వీ పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్, 14 డేస్ బ్రెయిన్ మెడిసిన్ ఇచ్చి పడుకుని పెట్టి పెడతాం లాప్టాప్. మా వార్డులో ఫోన్లు ఉండవు, మా ఫోన్లో ఎవరు ఉండరు. అలాంటి వారి ముందు అసలు పురుషుడేంటి, స్త్రీ ఏంటి, ఎవరుండరు. వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో 14 డేస్ పెడితే కొంచెం సరిగా బుర్ర సరిగా పనిచేస్తా స్టార్ట్ చేస్తారంట. కొంచెం ఎక్కడున్నాను నేను, ఏంటి, కొన్ని మెడిసిన్ ఇస్తారంట, టు కమ్ ఇన్ టు అలర్ట్నెస్, ఏం జరుగుతుంది. ఈరోజు మనుషుడికి అవన్నీ టెంపరీ, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకంటే పోయి కానీ మరలా అదే చేశాడు అనుకో, ఈసారి ఆ మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎందుకు? యు ఆర్ ఓవర్ రైటింగ్ దట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే అవి ప్రారంభిస్తాడు, ఇంకా మెడిసిన్ కన్నా ఈ బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది పవర్. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, ఈ సంవత్సరము దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటే, దయచేసి లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా పారిపోవండి. ఎక్కడ చదువుతారన్నమాట? ఫస్ట్ 6:18 yes please.
1: జారత్వమునకు దూరముగా పారిపోవుడి,
0: జారత్వముకు
1: దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది కానీ,
0: మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునికి
1: వెలుపలగా
0: ఉంది కానీ,
1: జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
0: ఎవరికి హానికరము? నీ దేహానికి నువ్వే హానికరం చేసుకుంటున్నావు, నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు తెలియజేస్తుంది, 1 Corinthians 3:17,
1: మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని.
0: దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడంట? మీలో నివసిస్తున్నాడని.
1: మీరు ఎరుగరా
0: చాలు. మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడు? నీవు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివి. నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి, ఆ దేహాన్ని, ఆలయాన్ని తీసుకెళ్ళి వ్యభిచారానికి వాడతావా? దేవుడు ఊరుకుంటాడంటావు? ఎవడైనా ఆయన ఆలయాన్ని, ఆ దేహాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాను, వాడి జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. అగ్ని గంధకముల్లో పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. How dare you call yourself a Christian and use it for adultery? Your body is not yours. నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి, నీ విమోచించబడిన వాడివి. నువ్వు ఈ దేహంలో ఉన్నావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఆత్మ బ్రతికి ఈ లోకంలో ఉండడానికి, ఈ దేహము నీకు టెంపరీ ప్లేస్. నీ దేహం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిందో, వెలబెట్టి కొనబడింది, నీ దేహము దేవుని సొత్తు, నీది కాదు. పరిశుద్ధాత్మ ఆలయము, హిస్ హోలీ టెంపుల్. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన దేవుడు అంటాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది నా దేహము, నా ఇష్టము, మై లైఫ్, మై విష్, ఐ విల్ లివ్ హౌ ఎవర్ ఐ వాంట్, నాట్ పాసిబుల్. ఎవడు నాకు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. ఈరోజు మీ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మార్పు రావాలంటే సింపుల్, ఐమ్ టెలింగ్ ది బాటమ్ లైన్. మన జీవితంలో మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఒక యవనస్తుడు నేర్చుకోవాలి. యూనో యవనస్తుడు అన్నప్పుడు ఐ టాక్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 13, బాయ్స్ 13, గర్ల్స్ ఈవెన్ ఎర్లియర్ అంట, 11 ఇయర్స్ నుండి అంట. ఫ్రమ్ 13 యు సీ, దట్ ఈస్ వేర్ యువర్ హార్మోనల్ చేంజెస్ బిగిన్. ఫ్రమ్ 13-14 ఇయర్స్ ఈరోజు అడల్ట్స్ ఏం చేస్తారు, ఈ టీనేజర్స్ ఏం చేస్తారు తెలుసా? అడల్ట్ మూవీస్, పోర్నోగ్రఫీ చూస్తే స్టార్ట్ చేస్తారు. 13 ఇయర్స్ పిల్లలకి పోర్నోగ్రఫీ కామన్ అంట అండి. 7 సంవత్సరాల పిల్లోడికి పోర్నోగ్రఫీ కామన్ అంట ఈ రోజుల్లో. ఈ ఒక కుర్రను అడుగుతూ సర్వే రాశారు, ఎక్కడి నుండి బాబు నీకు స్టార్ట్ అయింది 7 సంవత్సరాలు అడిగితే, ఎక్కడి నుండి బాబు స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారు ఫోన్ తీసుకుని వీడియోస్ చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కనబడ్డాయి. సో తండ్రి ఏం చేస్తున్నాడు పిల్లోడు? అదే చేస్తున్నాడు. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు పిల్లోడు? ఆ ప్రకారమే వెళ్తున్నాడు. సో తండ్రి దగ్గర ప్రారంభమైంది శాపం ఎక్కడికి వెళ్తుంది? తరాల మీదకి వెళ్తుంది. సో ఈరోజు రియల్ అడ్వైస్, టీనేజర్, లెర్న్ టు కంట్రోల్ యువర్ వర్డ్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్. బికాస్ పురుషులకు ముఖ్యంగా యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్, దట్ ఈస్ ద ఏజ్ యూ స్టార్ట్. అక్కడ నుండి 18 ఇయర్స్కి యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్ టు ద పీక్స్. When it increases to the peaks, no nandra puberty antaga, puberty antaga kada, puberty age vacharapudu em avutundi? Gontu martundi, induku martundi, body lanta changes martundi. Dan tarvata emotions martunayi, body lo reactions martunayi, height perigipothunnam, muttalu vachestunayi, inga skin lo changes, hormones changes martunayi. Aa time lo neeku control nechukuntla, em nechukuntunnam? Free up, naaku etla kavala atla, నాకు ఎట్లా అంటే అట్లా. బ్యాలెన్స్ రావట్లే. బ్యాలెన్స్ రెండు నోడికి బ్యాలెన్స్ ఎప్పటికీ నేర్చుకోడు. ఇంకా బ్యాలెన్స్ ఫస్ట్ నేర్చుకున్నది చాలా ముఖ్యమంట. ఫస్ట్ నేర్చుకు అక్కడే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి, ఇదిగో నా బిడ్డ ఈ వయసుకు వస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఏ క్రాస్ ఓవర్, వాడిని జాగ్రత్తగా చూడాలి, వాడికి ముందు నుంచే హెచ్చరికలు దైవ భయంలో పెంచాలి, ఏది చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఇలాగ అయిన వారి జీవితాలు ఇలాగ ఉన్నాయి చూపించాలి, భయపడటానికి కాదు, ఎగ్జాంపుల్స్ ఇలాగవుతే నీ జీవితం కూడా ఇలాగ అవుతుంది, ఫేస్ ద రియాలిటీ. గైడెన్స్ అవ్వాలి, మాట్లాడాలి. ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడతలేదు, సెక్స్ అన్న మాట మాట్లాడతాం, ఎంత భయమో ఎంత సిగ్గో. అందుకనే రోడ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు సెక్స్ అంటే ఏంటి వాడికి. స్పీక్, కమ్యూనికేట్, డిసిప్లైన్, పుట్ లిమిట్స్. వాక్యలో చూసాం కదా, ఏలి తన పిల్లల్ని ఏం చేయలేదంట, లిమిట్స్ పెట్టలేదు కాబట్టి నాశనం అయిపోయారు. ఆలయానికి వచ్చే స్త్రీలతో సేవిస్తాం ప్రారంభించారు. దేవుడి కోపం రగులుకుంది, ఊరుకోలేదు, దేవుడే చంపిస్తాడు వాళ్ళని. దేవుని వాక్యలో చూస్తామండి, దేవునితో ఆడి బాగుపడిన వాడు ఎవడూ లేడు. ఇక్కడ ఉన్న యవనస్తులకు చెప్తున్నాను, భార్య భర్తలకి, పెద్దవారికి, యూనో దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ థింక్ దిస్ మెసేజ్ ఇస్ ఓన్లీ ఫర్ యూత్, యూ హ్యావ్, నేను చెప్తా 70 సంవత్సరాలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా వస్తున్నాను, కామ సంబంధమైన కార్యాలు ఆశలు వస్తున్నాయి, ట్రూత్. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తున్నా. సో యు ఆర్ టెలింగ్ మీ దిస్ ఓన్లీ ఫర్ ద యూత్? నో, స్టార్ట్స్ అట్ ద యూత్, గోస్ ఆల్ ది వే టు ద ఓల్డ్ టిల్ యూ డై. బెటర్ బీ కేర్ఫుల్. దేవుని వాక్యం తగిన చూస్తే వీ హ్యావ్ టు రియలీ మేక్ అ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధ పెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగము ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్లి వేశ్యగృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర్లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నంటే దేవుని దగ్గర క్షమాపణ పడు, దేవుని దగ్గర క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకో, ఆయన కరుణను పొందుకో. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే మీ జీవితంలో ఇటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభు బాధలు పట్టుకుని నేను దేవుని అడుగుదాం, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం అవ్వాయా, గతంలో ఎన్నోసార్లు మార్గం తప్పిపోయానయ్యా, పాపపు మార్గంలో వెళ్ళానయ్యా, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఇద్దరం నీ పాదాల దగ్గరకు వస్తున్నాము, మా జీవితంలో నీ నియమం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను క్షమించు ప్రభా, కృప కనికరమును చూపించేదేవా, మరొక అవకాశాన్ని తరుణాన్ని ఇచ్చేదేవా, జీవితంలో బాగుపడాలని కోరేదేవా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడే ప్రభా,

అటువంటి జీవితాన్ని చూడు ప్రభా. ఎవరైతే ప్రభా నన్ను రక్షించవా, ప్రభా ఈ బంధకం నుండి నన్ను విడిపించవా, ప్రభా ఈ అక్రమ సంబంధం నుండి నన్ను విడిపించవా, ఈ మోసకరమైన కార్యాల నుండి నన్ను విడిపించవా, ఈ ట్రాప్లు ఇరుక్కున్నానయ్యా నన్ను విడిపించవా అయ్యా, నాకు ఈ పాపపు బంధకాల నుండి విడుదల కావాలి, ఈ ఆశల నుండి విడుదల కావాలి, ఈ అడిక్షన్ నుండి విడుదల కావాలి. ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభా దయచూపిమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్యం సమర్పిస్తుంది, నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా, నీ దగ్గర సమర్పించుకోవాలి, నీ చేతులకు సమర్పించుకోవాలి. నీ చేతులు సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎందు నుండి పారిపోతాడని ఇదిగోనయ్యా, మేము సమర్పించుకుంటున్నానయ్యా. ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే ఇక్కడ సమర్పించుకుంటున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే విడుదల కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే జయం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే మార్గదర్శనం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు సమాధానం కోరుతున్నారు, ఎవరెవరి వివాహ జీవితాలు అయ్యా మరల వర్ధిల్లాలని ఆశపడుతున్నారు, ఫలించాలని ఆశపడుతున్నారు, శాంతి సమాధానంతో నింపబడాలని ఆశపడుతున్నారు, భార్య భర్తల మధ్య ఐక్యతను వేడుకుంటున్నారు, ప్రభువా ఒక్కసారి కన్ను చూపి దర్శించు, నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకొని పెట్టుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఎటువంటి బ్రతుకు నన్ను మార్చగలిగిన దేవుడు, ఎటువంటి వ్యక్తికైనా మరొక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. ఈ రోజు మేము బ్రతుకున్నామంటేనే అది కేవలం నీ అవకాశం, నీ కరుణ, నీ దయ, నీ కృపణమ్మా. అబ్బా పరమ తండ్రి నీ కార్యాలయ పరమ తండ్రి, మేము బాగుపడాలని ఆశపడుతున్నామయ్యా. యేసు ప్రభువా ఈ రోజు నువ్వు ఈ లోకంలోకి వచ్చింది మాకు అనుగ్రహించిన రక్షణ, మేము బాగుపడాలని అయ్యా ప్రభువా నీ వెలుగులు చూపించాలని ఆశపడుతున్నాను ప్రభువా, నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఎన్ని శోధనలు ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి దాంట్లో నుండి తప్పించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నాకు బలం ఇచ్చి, నువ్వు నాకు జయం ఇచ్చి, నీ ప్రేమతో నడిపించే దేవుడు ఉన్నావు అయ్యా. నీ జయము నా జీవితంలో దయచేయి. ఎక్కడ అయ్యా శరీర సంబంధమైన లైంగిక సంబంధమైన పాపాలకి నా జీవితంలో చోటు ఉండవద్దు ప్రభా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నిన్ను మొదటి స్థానంలో పెడతానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తాను ప్రభా. నా జీవితం అన్ని విషయాలు వర్ధిల్లాలని, నీ జీవితం ఈ లోకంపైన ఫలితంగా అయ్యా అధికంగా ఫలించే జీవితం ఉండాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి నీ రాజ్యంలో ఘనంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడ ఎవరెవరైతే ఇంకను వివాహ జీవితాల్లో అయ్యా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారు, ఇప్పటికే వివాహమై పోరాటంలో ఉన్న వారిని చూడు ప్రభా. దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు అయ్యా. నీ బిడ్డలకి నువ్వు ఏదో ఒక రీతిగా కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు చేస్తావు ప్రభా. యు ఆర్ వే మేకర్ లార్డ్. మార్గం లేని స్థలంలో కూడా మార్గాన్ని కలుగజేసే దేవుడు అయ్యా, దారి లేని స్థలంలో కూడా దారిని కలిగజేసే దేవుడు అయ్యా, ఇంకా ఇది చేత కాదన్న స్థలంలో కూడా చేతపరిచే సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఇంకా నా జీవితంలో ముందుకెళ్ళలేనన్న పరిస్థితులు ఉన్నవాడిని కూడా ముందుకెళ్ళక తీసుకెళ్ళగలిగిన దేవుడు అయ్యా, ఇప్పటికే నష్టపోయాను, కోల్పోయాను, అంత చేత కాదు నాకు ఇక రాదు అన్నవాడిని కూడా అయ్యా నువ్వు బలపరిచి నడిపించి నూతన రీతిగా అయ్యా సంతోషంతో ఆనందంతో ఒక పర్పస్తో నింపే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబాన్ని కట్టు, ప్రతి జీవితాన్ని కట్టు. మొదటి మా కుటుంబాలు, మా బిడ్డలు సరైన విధానాన్ని ఎదగాలి, మా బిడ్డల జీవితంలో మార్పు రావాలి, మా బిడ్డల జీవితాలు ఫలించాలి ప్రభా. మా బిడ్డలు పెంచవలసిన రీతిగా పెంచుతానికి సహాయం తెచ్చు. మొహమాటము, సిగ్గు, భయం అంటూ ఏమనుకుంటారో అంటూ పాపంలో పాప భూముల్లో ఒక పడిన వద్దు, పంపించడం వద్దు, వదలడం వద్దు. రోషముతో ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము నిలబడవలసిన రీతిగా నిలబడి వారిని పెంచవలసిన రీతిగా పెంచి నీ నామ మహిమార్థమై వారి కుటుంబాలు సంతోషంగా ఉండదు, నిన్ను మహిమపరుస్తూ ఆనందంతో బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దయచేయ దేవా. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని చూడు. కంగారు పాటు నిర్ణయాలు, లోక సంబంధమైన నిర్ణయాలు, లోక ఆకర్షణలు కాక, శరీర అట్రాక్షన్స్కి గురి కాక, దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, నీ చిత్తం ఏంటో కనిపెట్టి, నీ చిత్తం ఏంటో ఎరిగి, నీ చిత్తంలో సరైన నిర్ణయం, సరైన శ్రేణుడు, ఘనకరంగా, పరిశుద్ధంగా, నీ మహిమార్థమై నీ చిత్తంలో వివాహం జరుగుతానికి సహాయం చేయి. నీ చిత్తం మా అందరి జీవితంలో జరగాలని సమర్పించుకుంటాం, వేడుకుంటాం. నీ చిత్తాన్ని దాటి ఏది జరగనవద్దు, ఎక్కడికి పోనవద్దు, ఏది అవ్వనవద్దు. ఈ నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి, మార్గదర్శనం దయచేయమని, విత్తనవాక్యం ముద్రింపజేయి చేయబడిన ఆరాధన దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: ఈరోజు ప్రభు కొరకు మనం జీవించే జీవితం ఉందా? మనకి ప్రభు నిమిత్తము జీవించే జీవితం ఉందా? ప్రభు కొరకే జీవించే జీవితం మనకు ఉన్నదా? ఆలోచించేద్దాం. మన జీవితాన్ని చూచినప్పుడు, మన ప్రవర్తన చూచినప్పుడు, అవతల వ్యక్తికి మనం ఎవరు అనేది అర్థమయ్యేటటువంటి భక్తి మనం చేస్తున్నామా? పౌలు అన్నాడు, ఇక జీవించినది నేను కాదు, మొట్టమొదటిది అది. రెండవది ఏమంటున్నాడండి? క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. ఇది ఇంకా ఒక ఉన్నతమైన మెట్టు మాట. ఇక నా మట్టుకు నేను జీవించను అని ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తానని. రెండవది ఏంటంటే క్రీస్తే నాయందు, అంటే ప్రభు నాలో ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు నాలో ఉంటే, ఆయన నాలో జీవిస్తే, ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను, ఆయన శక్తిని నేను కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను కలిగి ఉంటాను, ఆయన క్షమాగుణాన్ని నేను కలిగి ఉంటాను. ఆయన వలనే నేను కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఏమవుతానంటే అలవాటు పడతాను. ఆయన నాలో ఉంటే, ఎప్పుడైతే నేను అలాగే ఆయన నాలో ఉన్నప్పుడు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తానో, నన్ను చూసిన ప్రజలకు నాలో ఉన్నది ఎవరో ఏమవుతుంది మాటండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నాలో ఉన్న ప్రభుని నేను నా చుట్టూ ఉన్న సమాజానికి లేక లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత, భారం దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, క్రీస్తు మన యందు నాలో జీవిస్తున్నాడా? ప్రభు నమ్ముకున్నాం, మంచిదే, రక్షణ పొందాం, మంచిదే, కానీ క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడా? ఆయన జీవించాలి అన్నట్లయితే, ఆయన మాత్రమే ఉండాలన్నట్లయితే, ఆయనకు అయిష్టమైనవి కూడా మనలో ఉండి అవ్వాలని ముందు బయటికి వెళ్ళాలంతే. ఆయన మనలో నుండి అవన్నీ బయటికి వెళ్ళనంత వరకు ఆయన రారు. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే, నేను లోపలికి వచ్చి వానితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం, అంటే సహవాసం చేస్తాం. అంటే ఆయన లోపలికి రావాలన్నట్లయితే మన హృదయ ద్వారాన్ని మనం ఏం చేయాలి? తెరవాలి. ఆయనకి ఇష్టం లేని వాటి అన్నింటి కూడా మనం బయటికి తీయాలి. అవన్నీ ఉంచుకొని ప్రభు రా అంటే ఆయన రాడమాటండి. అనకండి, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడు తప్ప ఇంకేది లేదని, ఆయనకి చందనం ఏవి కూడా నాలో లేవు, ఆయన ఒక్కడే నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచించేద్దాం. రక్షించబడిన ఒక విశ్వాసగా మనం ఎంతమంది ఆ మాట చెప్పగలం? క్రీస్తే నాయందు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు నా లోపల అని ఎంతమంది చెప్పగలం? చాలామంది చెప్తారు ఆయన నాతో ఉన్నాడు అంటాడు, కానీ ఇంకా కొంతమందికి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, క్షమించలేని గుణాలు అన్నీ లోపల ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు లోపల? అంటే అవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేడనమాట అండి. ఆయన ఉన్నట్లయితే ఆయన వలె మనం అందరినీ కూడా ఏం చేయగలం అంటండి? ప్రేమించగలం, ఆయన వల్ల అందరినీ కూడా క్షమించగలం. కానీ ఒక విశ్వాసగా ఈ దినాన్ని క్రీస్తే నాయందు జీవించే ఒక అనుభవం కలిగేటువంటి ఒక భక్తి జీవితంలోకి మనం వచ్చామా? ఆయనే నాలో ఉన్నట్లయితే, ఆయన చెప్పాడు యోహాను సువార్తలో కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు నాయందు మీ అందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరేం చేస్తారు? ఫలిస్తారని చెప్పాడు. కానీ ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనేటువంటి అనుభూతిని మనం, అంటే నాలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం అసలు ఎంతమందికి ఉంది? అవునండి, ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది అసలు ప్రభు నాలో ఉన్నాడు అని? నాలో ఉన్నాడు అంటే నేను ఏం చేస్తానమాటండి? ధైర్యంగా బ్రతుకుతాను కదా, నేను నమ్మిన వాడిని, నేను ఎరుగుదని కనుక నేనే ఉన్నాడండి, సిగ్గుపడి అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్నాను అన్నారు, కానీ ఆయన గురించి నిలబడడానికి, ఆయన గురించి చెప్పడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఆయన ఉన్నాడా లోపల? నిజంగా ఆయన ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవే? నిజంగా నువ్వు ఆయన ఉన్నట్లయితే భయపడవే? ఆయన పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని మనం కలిగి ఉంటాం కదా ఆయన ఉన్నట్లయితే. ఆయన ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణమైన శక్తిని కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయగలం చెప్పండి? కలిగి ఉండగలం కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు అవన్నీ మన జీవితంలో మనము అనుభవిస్తాం అంతే. అందుకనే పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఫిలిప్పీలకు ఒక మాట చెప్పాడు. చూడండి ఫిలిప్పి పత్రిక 4:13 చూడండి, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును, అంటే ఆయన ఉన్నట్లయితే ఆయన బలాన్ని బట్టి మనం దేన్నైనా ఈ భూమి మీద చేయడానికి దేవుడు మనకేం చేస్తామండి, సహాయం చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతిదానిని జయించడానికి దేవుడు మనకేం చేస్తాడు చెప్పండి, శక్తిని ఇస్తాడు అన్నమాట. ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్నాం అంటున్నాం కానీ దేవుడు కోరిన భక్తి చేయలేకపోవడం కారణం ఏంటి? ఒక శక్తివంతమైన భక్తి జీవితం జీవించలేకపోవడం కారణం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకలేనటువంటి బ్రతికేంటి? అర్థం లేదు. ఇక్కడ అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. అంటే నా జీవన శైలి ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఆయన కొరకే బ్రతికే బ్రతుకుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన శక్తితో నేను ఏదైనా చేయడానికి ఈ భూమి మీద దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, కనుక నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము. ఎంతమంది అలాంటి బలవంతుడైనా శక్తివంతుడైనా పరిశుద్ధుడైనా ఆ ప్రభువుని కలిగి అంతరంగ జీవితంలో ఆయన కోరినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించేద్దాం. రక్షించబడను ఒక ఎత్తు, రక్షించబడిన మనము దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. రక్షించబడ్డాక మనం ఏం చేయలేదు. రక్షించబడడానికి కేవలం ఆయన అందు విశ్వాసం మాత్రం ఉంచుంతే రక్షణ కొరకు చేయవలసినంత ఆయన సిలువులో ఏం చేశారు, మన కొరకు చేసి ముగించారు. కానీ రక్షించబడిన మనము, ఆయనను అంగీకరించిన మనము ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి ఖచ్చితంగా. అంతే, ఆయన కోరిన భక్తిని మనం చేయాలంతే. అందుకన్నాడు ఇక్కడ జీవించేది నేను కాదంటున్నాడు. రెండవదిగా క్రీస్తే నాయందు. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన శక్తి, ఆయన బలము నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రభు కొరకు నిలబడి ఒక నమ్మకమైన విశ్వాసమైన భక్తి జీవితాన్ని చేయగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆయన నాలో ఉన్నట్లయితే నేను తప్పకుండా, లేక నీలో ఆయన ఉన్నట్లయితే నీవు తప్పకుండా అలాంటి భక్తి చేయడానికి ప్రభు మనకి ఏం చేస్తాడు చెప్పండి, సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన లేని జీవితం అనుకోండి మనం ఏం చేయలేం. ఎందుకని చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ఎంతమంది ప్రభువుని రక్షకు అంగీకరించే మనము ఆయనను మాత్రమే మన అంతరంగములో సజీవుడిగా కలిగి ఉండే అనుభవపూర్వకమైన భక్తిని చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన మాత్రమే ఉండేటట్లుగా. ఎందుకంటే ఆయనకు అయిష్టమైంది ఏదైనా చేస్తాం అనుకోండి అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆయనే వెళ్ళిపోతాడు ముందు. ఆయన మాత్రం ఉండాలంటే ఏ అపవిత్రమైన పని మనం చేయడానికి వీలు, ఏ పాప సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వీలు, ఏ అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి వీలు లేదన్నమాట. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండగలడు, లోపల ఉంటాడు. కనుక క్రీస్తే నా యందు ఏం చేస్తున్నాడు, జీవించుచూ ఉన్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కలిగి దేనైనా చేయగలంటున్నాడు. చూడండి, ప్రభువుని నమ్ముకొని కూడా కొంతమంది మాట్లాడుకోరు. అది ఇంకా క్రైస్తత్వం ఏంటి అసలు? ప్రభుని నమ్ముకున్న వెంటనే మన జీవితంలో ఏమి రావాలంటే క్షమాగుణం రావాలి అంతే. ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డ అయ్యాను, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా అయ్యాను. కనుక ఆ ప్రేమ క్షమాపణతో నేను నింపబడాలి. అది నాలో నుండి ఇతరులకు కూడా నేను అందించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను నిన్ను ప్రేమించాడు నువ్వు ఇంకొకరిని ప్రేమించు అన్నాడు, నేను నిన్ను క్షమించాడు నీ ఇంకొక వ్యక్తిని క్షమించు అన్నాడు. కనుక క్రీస్తే నాయందు జీవించినట్లయితే నేను దేనైనా చేయగలను. ఈరోజు కొన్ని చేయడానికి కొంతమందికి ఎలా ఉంటుంది, అవడం లేదు, నా వల్ల కాదంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తే జీవించే జీవితం లేదు. లోకం, పరిస్థితులు, ఇష్టాలు వీటన్నిటితో కూడా కలిసి ఏదో భక్తి చేయాలని ప్రయత్నం చేయడం వలన కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోతున్నాయి కొంతమంది జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించున్నాడు కనుక ఆయనను బట్టి నేను దేనినైనా సమస్తాన్ని చేయగలుగుతా, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ప్రేమించగలను, నా అసాధ్యాన్ని నేను సాధ్యంగా చేసుకోవాలను. కారణం ఏంటంటే ఆయన మాత్రమే నాలో ఏం చేస్తున్నాడు, తన సర్వ పరిపూర్ణతో నా ఎందు ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రేమ, తో ఆయన నన్ను నింపి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి నాకేమవుతుంది సాధ్యం. కనుక ఒక విశ్వాసి క్రీస్తు మాత్రమే తన అంతరంగ జీవితంలో నివాసం చేయగలను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు మనం దేనినైనా కూడా చేయడానికి దేవుడు మనకేం చేస్తాడన్నమాట, అంటే మనకి అసాధ్యమైనది లేకుండా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన ఎలాంటి భక్తి మనం చేయాలని కోరుకున్న ఆ భక్తి చేయడానికి ప్రభువే మనకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని నన్ను బలపరచు వాణిని బట్టి నేను సమస్తము చేయగలను. ఎప్పుడంటే క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. మూడవ మాట ఏం చెప్తున్నాడు అక్కడ, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అంటున్నాడు. రక్షించబడక ముందు ఒక జీవితం ఉంది కదండి, రక్షించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. రక్షణ పొందక ముందు ఎవరి కోసం జీవించాడు, మతం కొరకు, సమాజం కోసం, తన యొక్క ప్రతిష్టత కొరకు బ్రతికాడు. కానీ ప్రభువు రక్షించిన తర్వాత ఇప్పుడు నన్ను రక్షించిన ఈ శరీర సంబంధమైన జీవితం అన్నాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనం జీవించే జీవితము దేవునికి మహిమార్థమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడం అనేది దేవుని కృప. అయితే ఆ వ్యక్తి పట్ల, ఆ జీవితం పట్ల దేవునికి ఏముందమాటండి, ఒక ఉద్దేశం ఉంది. ఆయన నాకు నన్ను ఒక పని కొరకు లేక ఆయన ఒక నా చిత్తం కొరకు, ఆయన ఉద్దేశాన్ని నన్ను జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు నన్ను ఏం చేసామంటే ఈ భూమి మీద రక్షించాడు. కనుక ఈ నేను ఈ శరీరమందు జీవించే జీవితం నా కొరకు కాక, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కాక, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను ఏం చేస్తాను ఈ భూమి మీద జీవించుచూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తత్త నా మన జీవితాన్ని గురించి ఎంతమంది అలాగ ఆలోచిస్తాం, నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం ప్రభు కొరకే జీవించాలి, ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నన్ను పాపినైన నన్ను నిన్ను ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కార్చి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఈ భూమి మీద మన జీవితంలో ఆయనకేముందన్నమాట, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, దాని కొరకు మనం ఏం చేయాలన్నమాట, బ్రతకాలి. అంటే నా పట్ల దేవునికి ఒక యెషయా భక్తుడు అంటాడు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అంటాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనము దేవుని మహిమ కొరకు ఏం చేయాలన్నమాట, ఒక జీవితాన్ని జీవించాలి. అంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, లేక నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఏమవ్వకూడదు అన్నమాట, అవమానపరచబడకూడదు లేక దూషించబడకూడదు. ఆ విషయంలో మనం ఈ జీవితంలో ఏం చేయాలన్నమాట, జాగ్రత్త పడాలి. అంటే ఈ జీవితం ద్వారా దేవునికి ఏం కలగకూడదు అన్నమాట, అవమానం కలగకూడదు. అలాంటి ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. అంతేగాని శరీరంలో ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, లేకపోతే లోకంలో ఉన్నాను, కనుక నేను అలా బ్రతుకుతానంటే అర్థం లేదన్నమాట. యేసు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే అందరిలాగా మనం బ్రతకడం కోసం కాదు. ఈ జీవితం కూడా భూమి మీద ఆయన మహిమ కొరకు మనం ఏం చేయాలన్నమాటని జీవించాలని. అందుకని ఆయన మనకు ఒక పరిధిని ఏర్పాటు చేసి మన పరిధిలో మనం ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఒకవేళ మన కుటుంబంలో రక్షించాడు అనుకోండి, మన కుటుంబం మధ్య ఆయనకు మహిమాధమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించుకోవాలి. మనం ఉన్న సమాజంలో మనం దేవుని మహిమ కొరకు జీవించి మన సమాజంలో కొద్దిమంది అయినా మన ప్రభు కొరకు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. కనుక మనల్ని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాటని నెరవేర్చడం కోసమే ఈ జీవిత బ్రతుకును గురించి జాగ్రత్త వహించి. కనుక నన్ను బట్టి నిన్ను బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా ఏమకూడమంటే దూషించబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో నిన్ను నన్ను ఏం చేశామట, రక్షించే. కనుక మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో, మన నివాసం చేసిన ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ఈ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామా, రక్షించబడ్డాం, మనం ఏం పరలోకంకి వెళ్ళిపోలేదు. రక్షించబడినప్పటికీ మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను అధికారం చేత నడిపించబడుతున్న లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ శరీర జీవితాన్ని గురించి కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్త వహించాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట రాసేవాడు, 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోన్న పరిశుద్ధాత్మక ఆలమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అంటే ఈ శరీరం మంద కాదు, ఈ శరీరాన్ని మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించే, కారణం ఏంటంట విలువ పెట్టి ఆయన ఏం చేశాడు ఈ దేహాన్ని కొనుక్కు, అంటే శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు కొనుక్కున్నాడు శిలువలో. కనుక ఇప్పుడు ఈ దేహముతో, ఈ దేహ సంబంధమైన జీవితంతో మనం దేవుని ఏం చేయాలన్నమాట, ఈ భూమి మీద మహింపరచాలి. అంటే నేను చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని ఈ శరీర జీవితంలోనే జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, ఇక నేను జీవించే ఈ శరీర జీవితాన్ని నన్ను ప్రేమించిన దేవుని కొరకు నేను ఏం చేస్తాను తీస్తాను. కారణం ఏంటంటే నేను అలా బ్రతకాలనే దేవుడు నన్ను ఏం చేశాడు, తను శిలువ మరణాన్ని పొంది ఈ దేహాన్ని ఆయనకు మందిరంగా ఉండడానికి ఏం చేశాడు కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి. కనుక ఈ దేహాన్ని రక్షించబడిన తర్వాత దేవుని మందిరంగా కాపాడుతూ ఈ దేహ సంబంధమైన జీవితంలో మనం చేసే ప్రతిది కూడా దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం భక్తి చేయడానికి అలవాటు పడుతున్నామా, దాని కొరకున ప్రయాస పడుతున్నామా, అలాగే దీన్ని భద్రం చేస్తున్న దేవుని మందిరంగా, ఏ మాలిన్యము దీనికి అంటకుండా, ఏ పాపం దీనిలోనికి జ్వరబడకుండా, ఇది దేవుని మందిరమని, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా జీవితం దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా ఆయుష్ దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని నమ్మి ఆయన మహిమ కొరకే ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడుతున్నామా, లేక దేవునిచ్చిన ఆయుష్ లోకం కోసం మన ఇష్టాల కోసం జీవించి ఒకవేళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో. కానీ పౌలు భక్తుని అంటున్నాడు, నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను జీవించుచున్నాను. 4వదిగా మనం చూసినట్లు అక్కడ చెప్తున్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చూడండి, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడే క్రీస్తు విశ్వాసం వల్ల నేను జీవించుచు ఉన్నాను. అంటే దేని కొరకు జీవిస్తున్నాడు మాట, ఇప్పుడు యేసునందు తను రక్షించిన యేసునందు విశ్వాసం అన్న, ఇప్పుడు తన విశ్వాసం తను ఏం చేయాలన్నమాట అండి, పరిపూర్ణతలోనికి నడిపించాలి. అలాంటి విశ్వాసమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. ప్రభువు నమ్ముకున్న మనం ఏదో ఆయన దేవుడు ప్రభు రక్షకుడు నా కష్టాలు బాధలు తీసాను అక్కడ ఉండడం కాదు, ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన సమరూపంలోనికి, ఆయన సంపూర్ణతలోనికి మనం ఏం చేయాలన్నమాట, మార్చబడుతూ కొనసాగుతూ సంపూర్ణం అవడానికి సాగిపోవాలంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండడం కోసం కాదు, రోజు రోజుకి మనము ఆ పరిపూర్ణతలోనికి లేక ఆయన సంపూర్ణతలోనికి ఆయన చిత్తంలోనికి మనం ఏం చేయాలన్నమాట ముందుకి వెళ్ళాలి. కనుక అన్నాడు, ఆయన నన్ను ప్రేమించి నన్ను కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభునందరి విశ్వాసాన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే జీవించుచూ ఉన్నాను. అందుకనే పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చక్కగా రాశాడు. చూడండి, అది కూడా మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1:7 చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చను కానీ పిదికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, దేవుడు తన బిడ్డలను రక్షించిన మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలోకి పంపించి తన ఆత్మతో ప్రతి వ్యక్తిని కూడా నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆత్మ పూర్ణులై ఉండు అన్నాడు. దేవుని ఆత్మ ఎలాంటిది ఇచ్చాడు అంటున్నాడు అక్కడ, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకన్నమాట అంటే ఒక శక్తివంతమైన భక్తి జీవితాన్ని ఈ భూమి మీద దేవుని మహిమ కొరకు చేయడం కోసమే, లేక జీవించడం కొరకే అనేది మనకు అర్థం కావాలి. మనం పిరికి వారంగా, అవిశ్వాసంగా, అధైర్యపడే వారంగా, కృంగే వారంగా, దిగజారే వారంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు మనకు ఆయన ఆత్మనిచ్చింది ఎందుకంటే మనము శక్తివంతమైన ఒక భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద ఏం చేయాలంటే జీవించట కొరకు అనేది మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చే మాటలు కూడా చూద్దాం చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. అందుకని ఏమంటున్నాడండి, దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరిగితనం అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఆయనను గూర్చి చెప్పడానికి ఆయన శ్రమలలో పాలుపడే ఉండడానికి ఏం చేయదు, సిగ్గుపడకుండా ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఏ ప్రభునందు విశ్వాసం ఉందో ఆ ప్రభుని గురించి చెప్పడానికి, ఆ ప్రభు నామ మహిమార్థమే ఒక లేదనే కష్టం బాధ వస్తే దాన్ని సహించడానికి జయించడానికి ప్రయాసకున్నట్టు ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు పడుతున్నామా? అలాంటి ఆ జీవన శైలి మనం అలవర్చుకుంటున్నామా? ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోలే అనే ఎందుకు పనికిరైన ఒక భక్తిలోనే మనం ఉండిపోతున్నామా? ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ గ్రంథాలు ఇచ్చాడు పిరికితనం ఇవ్వాలి. కాబట్టి నన్ను గూర్చి కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు ఏం చేయొద్దు, చెప్పడు. ఆయన శ్రమలలో పాలివాడై ఉండు అన్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకు ఏదైనా సరే అనుభవించగలిగినట్టు ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వేం చేయమంట, అలవాటు పడు. దేవుడు నమ్ముకున్నా కానీ అన్నీ నాకు మంచి, లేకపోతే నేను అనుకున్నవే జరగాలని కాదు. ఒకసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మన జీవితంలో ఏదో కష్టం అనేది రావచ్చు, కానీ దానిలో కూడా మనం పాలివారమై ఏ ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో ఆయన కొరకే బ్రతికే ఒక బ్రతుకు లేక జీవితాన్ని అలవర్చుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఎందుకంటే నన్ను ప్రాణాన్నే పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు, ప్రేమించి రక్షించి కొనుక్కున్నాడు. కనుక ఇప్పుడు నేను ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏం చేయాలన్నమాట అని జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంతే. అతడు వెనుక తీసిన వెళ్ళి అతని ఆత్మ ఎందు నాకు ఏమి లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. కనుక దేవుని సంతోషపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఇంకా కొంత చదువుదాం ఆ మాటలు. 9 వచనం చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసును మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచున్న ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి. చూడండి ఏంటండి, తన మన క్రియలను బట్టి కాకుండా, మన మంచి కాదు లేక మన క్రియలు కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి. అంటే దేవుడు ఒక సంకల్పముతో మనల్ని ఏం చేశాడమాటండి, రక్షించారు. ఒక పని నిమిత్తం ఆయన మనల్ని రక్షించారు అని మనం తెలుసుకొని ఆ పని కొరకే ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మనం ఏం చేయాలి, భూమి మీద బ్రతకడానికి అలవాటు పడాలి. యోహాన్ సువార్త 17 అధ్యాయం యేసుప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను ఏం చేశాను, మహిమ పరిచయను అంట. మనం చెప్పగలం అలాగా నా జీవితాన్ని గురించి మనం జీవిస్తే మనం చెప్పగలం అన్నమాట, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను ఆయన కొరకే జీవిస్తూ ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక ఆయన సంకల్పాన్ని బట్టి తప్ప మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని రక్షించింది లేక ప్రేమించి. ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన వ్యక్తిగతమైన జీవితాలలో ఏం చేయాలంటే నెరవేర్చుట కొరకు. అంటే మనం ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసం ఉంచిన వారంగా ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన శక్తిని మనం ఈ లోకానికి ప్రచురించేవారంగా, సాక్ష్యం ఇచ్చేవారంగా మనం ఈ భూమి మీద బ్రతుకుట కొరకే దేవుడు మనల్ని రక్షించాడనేది మనకు అర్థం కావాలి. కనుక అంటున్నాడు ఆయన, ఆయన తన సంకల్పము చొప్పున మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు ఏమంటున్నాడండి, పరిశుద్ధమైన పిలుపు. అంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరు మనం, ఎవరు అండి, పాపులమైన మనం, నీచులం, దౌర్భాగ్యం, దేవుని పేరు కూడా అసలు ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యులైన మనలను ఆయన తన ప్రేమతో, ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి రక్షించి ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచి అన్నాడు, నీవు నా కొరకు ఈ భూమి మీద ఏం చేయమంట, జీవించు. కనుక పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఇక్కడ నేను దేవుని గురించి కానీ ఆయన శ్రమల గురించి కానీ సిగ్గుపడకుండా నేను దానిలో పాలివాడనే ఉండేటట్లుగా నేను ఏ ప్రభునందు విశ్వాసం ఉంచినో ఆయనను బట్టి జీవించడానికి నేను ఏం చేశానమాట అండి, అలవాటు పడ్డాను. అందుకనే యాకోబు భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు చూడండి, అది కూడా మనం చూద్దాం. యాకోబు భక్తుడు రాస్తూ ఒక విశ్వాస జీవితాన్ని గురించి 12వ వచనం ఒక మాట ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. చూడండి, శోధనలు రావు అని ప్రభు చెప్పలే కదండి, కష్టాలు రావు అని ప్రభు చెప్పలే, కానీ ఏమన్నట్టు దాన్ని నిలిచి దాన్ని జయించిన వాడు ధన్యుడు. వానికి ఏముందంటండి, జీవ కిరీటం. చూడండి, సిలువతో ప్రారంభమైంది ఒక విశ్వాస జీవితం. ఆ సిలువ మరణ పునరుద్ధానం మన వ్యక్తిగతమైన నిజంలో అది మనకు ఒక పునాది ఆత్మీయ జీవితానికి. ఆ పునాది వేసుకున్న మనము దాని మీదనే నిలబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుచూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందగలిగిన భక్తి ఈ భూమి మీద ఉండగానే మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
1: మా అడ్రస్, శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమ్మాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

ఈ లోకంలో ఏది సత్యం? ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవ సేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవ సేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

ఊపిరికే ఊపిరి అయి పాటల పల్లకిలో నన్ను మోస్తున్నాడు. కన్నులకే వెన్నెలయ్యి పాటల ఊటగా మారాడు.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

0: శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకు మీకు అంత మొండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్కలు నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదా అన్న, ఈ పడగల లెక్కలు లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యశుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మ నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి రెండుసార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తినే, హిందువులంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులండి?
0: క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెరిగిన, కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడ నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒక్కటే కాళ్ళ మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాళ్ళ మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి, నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుంటే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమైనా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకి పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికి, ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు, నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దామని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్ను ఏంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మనని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపు వచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే, నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతోనుంది, నాకు ఉంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే, ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే, నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే కనుక నేను వెమ్లవాడ రాజన్నకు ఇంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే, ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు, అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు, గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషనే, నాది సీరియస్ కండిషనే, కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థకు ఏగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు, నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలే కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా, నాకు అద్దు అని,
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు, అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను, చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను,
1: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు,
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఇన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఇన్ని దేవతలకు మనం బలర్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు, బల అయిపోయిండు, ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తినే నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయనను ఎందుకు కాపాడుకోలేడు, ఆయన దేవుడు కాడు అని ఎందుకుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత, శంకరుడా నన్ను బతికియు, శివయ్య నన్ను బ్రతికియ్య అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్సు యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడ్చిన, ఏడ్చి ఒక మాట ఏమన్నంటే, అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడు అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిందంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది,
0: పుట్టి అప్పుడు ఏమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనేం అందరూ ఏమంటుంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్నకు నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట విననని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే, ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం, ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకు రా నాకు ఇట్లా కచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లేక విధవరాలుగా తిరుగుతారు, అదే మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని, ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, ఇద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తా మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా, పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకో అని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా, పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతుకేంది నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళ ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తి నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేట వాళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకే మారాలని చెప్పిన, వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లా ఏం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతో కాదు, నాతో ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా, తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగుండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడిన. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాల ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగసాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకి ఎందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేమో
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతిలో ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది.
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో
1: ఆలోచి అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా, అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. ఇంకా నాకు ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు పోదామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా చావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రాను అని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడిన. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం ఆయన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకు అంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నాను. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన. ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేపించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాగానే గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మన్నా అన్ని నేను రాను లోపలికి అన్న. ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది ఏంటంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారు అని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా ఫాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒకసారి లోపలికి రాయ్యా ఒకసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది కదా ఒక్క నిమిషం లోపలికి రాయ్యా నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయిన. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకున్నా. తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫరం పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫరం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నా అన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడడం, నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మగా అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది, కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా, మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికెళ్ళి ఇస్తా అని చెప్పినా, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మాయి చనిపోయింది హార్ట్అటాక్తో. చనిపోయినప్పుడు నేను అన్నా కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలన్నీ ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయింది అని చెప్పి మొండిగా మాట్లాడిన.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటాను అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా, అట్లేం కాదు ఆమె హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా అట్లా అట్లా. కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకో అని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత 1 సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు, ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోలేదు దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు అసలు. నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొక రోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా, అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అని అమ్మన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ నీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దొమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా, నీ భ్రమ ప్రార్థన చేసుకో ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుండే స్వరంతోని, దేవుని మాటలు లోబడంటే నేను అన్నా కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు నాతోని, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన, నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళ్తున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని నేను అన్నా. దావీది కీర్తనలు 91 చదువు అంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th class చదువుకున్నా, నాకేం చదువు రాదు. దాన్ని ఒక 3 రోజులు చదివిన ఆ దావీది కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళా అట్లా ఒక 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత, ఇంక గడిపిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th class చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబుల్ పెట్టుకొని తిరగడంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబుల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించను అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దోమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవి ఏదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబుల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటున్నాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి పోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన. వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం, వంటలు చేయటం, తిరుగుతున్నా అట్లా. తిరుగుతుంటూ ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలి అన్నప్పుడు నేను అన్నా కదా దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్పి ఒకరోజు 6 మీటింగ్కి వెళ్ళిన జాన్వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్నెందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం ఎగతాళిగా మాట్లాడినా, ఎందుకు నన్నేం విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్నా కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన

0: తింటే ఇంకా చెయ్యొచ్చు చేయరని ప్రార్థనే. అంతగానే మేము తెలువ దేవుని కోసం, నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన తో మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా, ఇంకా నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నా,
0: టెస్ట్ చేస్తున్నా, ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరు అని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్ల మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతున్నా. ఇంకా మళ్ళా దేవుణ్ణి దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు, ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చా అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నం తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనుషులు మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నతను చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడ ఉందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. నేనేమంటున్నా కదా, ఈమెకేం పిచ్చలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మాకోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగినా కదా, ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు 1 సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమె అన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది,

0: సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఏంటంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు, అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా, మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నన్ను నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, ఇంకా ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మారే మీరు నిజమైన దేవుడని?
0: పూర్తిగా నమ్మతలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని అంతేగాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవాళ్ళు ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చికి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది, అట్లా అడగద్దు దేవుని, అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడి పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతున్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే, యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడు వట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నంటే సండే సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక, అక్కడ మళ్ళా చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు, ఏమని చెప్తుండంటే వెచ్చగానండు చల్లగానండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుండా ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా, మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు, మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంతకాలం నా కోసమే బ్రతకాలి అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది, మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలా తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం, వేరే దగ్గర కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు, అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా కొద్ది రోజులు తిరిగిన కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు. అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా? ఒక యేసుప్రభు ఆ గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంటుంది, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చింది అంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ ఉంటూ అట్లా అట్లా ఉపాధి పనికోతుంటుంది, కరువు పనికి పని చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు, ఉపాధి పనికిపోతుంటే ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే. ఆమె అంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు. భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్న కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అత్తెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు ఫాస్టరా అంది. ఇంకా నా నోటికి ఫాస్టరనే చెప్పుకుంటున్నా, నేను ఫాస్టర్ని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా చేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తాని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10,000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10,000 ఉన్నాయి, 11,000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని 10,000 ఉన్నాయి ఇంట్లో అంటే నేను అన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకి ఎవరు ఎత్తారు 10,000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10,000 ఉన్నాయంటే నేను అన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5,000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5,000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళొకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేను అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5,000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నడగాక ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, అది మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోని చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చాను ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10,000 ఇచ్చిండి అది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళా ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళా అంటే ఏమంటుందంటే మనకు పిల్లలు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థం అని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదు అని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర నీతో కాపురం చేయ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక రెండుసార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి, నేను రాను నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడు ఉన్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకమవుతారు నాకు, అసలు ఏంది అని మళ్ళా దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నాను. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ అన్నమని అయ్యారా అంటే, వాడేమన్నాడంటే నడు నాకు ఇట్ల కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్ల కొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలే మాత్రలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని, మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నాం చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా, విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా, అందరు దూషిస్తుండ్రు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్లు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా దూపు అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుడు నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని, విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్న కొద్దిసేపు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలియలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బ్రతుకు ఎవరి కోసం ఎందుకో బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది ఆవు కదా నిజమే కదా బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటాను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినడానికి బియ్యం లేవు వేసుకునడానికి బట్టలు లేవు, కొంచెం దీనస్థితి వచ్చింది. దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది మాట్లాడుకుందాం వచ్చింది, ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు మనకు ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన నేను ఇంకా పని చేసుకోవా, పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే అట్నే ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు ప్రార్థన చేసుకో కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా అట్లా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా, పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నుండి దగ్గరకు తీసుకొస్తా అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నట్టు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక నలుగురు ఐదుగురు కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి ఎంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే ఇంక అందరితో దేవుని పిచ్చలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని. అప్పుడేం ఆపిచ్చి ఉండే అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంత వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు. ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకుని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలు ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాగా ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చిరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, అనికి దేవుని పిచ్చలేసింది ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుని ఎదగాల ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంట్లో ఏమన్నారు అంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అదెవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లే ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగ లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగ లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళు ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ, ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినాం అన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మని వెమ్లవాడ దగ్గర ఉంటుంది అక్కడ ప్రార్థనకి వెళ్ళినాం. ప్రార్థనకు వెళ్ళినాం అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 నుంచి పిల్లలు లేరు, 18 నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరికి వచ్చినాం, 18 నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమె ఏమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారయ్యా, నాకు కార్ అని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కార్ అని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పవాడు సజీవుడు నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే, ఆ రోజు తెల్లారి ఆ రోజు అక్కడనే ఉన్నాం, తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి పుడుగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ అన్ని టెస్టులు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు నీటి పుడుగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్టులో మాత్రం నీటి పుడుగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి పుడుగలు లేవమ్మా ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్నా కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మ నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా, 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు, కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు, ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఇంకొకళ్ళకు అట్టా తెలిసింది. తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్తకు అయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు స్కూటీ నడపరాదు నాకు ఏం నడపరాదు నేను సైకిల్ దొక్కుతాను అని చెప్పి అడిగిన. వాళ్ళని సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా నా దగ్గర డబ్బు ఏం లేదు ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 8 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదురుతలేదు మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి అని వెళ్ళిన దగ్గరల్లా చెప్తున్నా వెహికల్ కావాలా వెహికల్ కావాలా నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటాను చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు కానుక పెట్టినాయి ఒక 500 ఉన్నాయి. ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యా అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నచేతికి ఇచ్చారు. నేను అన్న కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పైంది 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను స్వార్థ నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం ఫోన్ కొనియటం ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం 25 కిలోల బియ్యం ఇవ్వటం ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారిండ్రు. నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే. తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారిండ్రు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్న వాళ్ళు మా దగ్గర పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు శాతబడితో మంచిగా అయిన వాళ్ళు తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 మంది విశ్వాసులు ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నాశితులకు అప్పచెప్పి నేను చూసుకుంటానని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం. ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలా అన్న ఆలోచనతోనే ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్నా. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్న వాళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చెప్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీది ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకుని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయం అయిన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసుప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలుతో నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను వీలడు, నన్ను పిలిచే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. ఆ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలంటే పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ అడుగుతూ అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే ఒక నెల ఆగు, రెండు నెలలు ఆగు, రెండు నెలలు ఆగు, ఒక్క నెల ఆగు అని ఇట్టనే సతాయించుతుండ్రు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత వీసా పంపించిండు. వీసా పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఒక రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కలనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి ఆయన కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో మనం ప్రార్థన ఏకీభవించు నాతోనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళ మెట్టేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు హృదయంలో ఉన్నాడు అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఆ ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండే పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, అను దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టూలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చ్కి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకుని వెళ్ళిపోవాలి, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు, ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదు అని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడే మాడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్నమాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటారంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనందని, మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొని ఇస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేను అన్నా కదా, ఒక్కసారి నా మాటను, ఒక్కసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయిన. ఈయన తీసుకొని ఇంకొక అతను, ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలా లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఎవాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతా, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దానంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినా. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇయ్యక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే విశ్వాసంతో ఉండు, దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించినని బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడెక్కడ ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నారు రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండ నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళ దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్లు ఇంక ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటే వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా తీసుకుపో నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు. అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది, నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు. అంటే పరిచర్య నా దగ్గర షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం, ఆయన నేను రానే రాను అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్ నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొని అయినా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినాయి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడున్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షాప్ వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు, నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులు ఒక 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.

అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.

కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.